శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 13వ రోజు. 2026 సంవత్సరం జూలై నెల 4వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 53 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. టీం చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. భక్తిరంజని కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

0: ఇంతవరకు మీరు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీ కె రవీందర్ గారు.
1: మనిషి అంతరంగంలో ఎన్నో గుణాలు చోటు చేసుకుంటాయి. అందులో మంచి గుణాలు కొన్నైతే చెడు గుణాలు మరికొన్ని. మంచి గుణాల వల్ల వ్యక్తిగతంగా తనకే కాకుండా ఇతరులకు, సమాజానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చెడు గుణాల వల్ల తాను ఇబ్బందులకే గురి కాకుండా ఇతరులను కూడా ఇబ్బందికర పరిస్థితులకు లోను చేస్తాడు. అందుకే ఉత్తమ గుణ సాధకుడు తాను నష్టపడకుండా, ఇతరులను నష్టపెట్టకుండా క్రమశిక్షణతో మెలుగుతూ జాతిని వెన్నంటి ఉంటాడు. అలా ఉన్నటువంటి వ్యక్తియే హితకారిగా జనం నోళ్లలో నానుతుంటాడు. మనిషి లోపల ఉన్న గుణ స్వభావాన్ని బట్టి దానగుణం, ధర్మగుణం, దయాగుణం, క్రోధగుణం ఇలా పలు రకాలుగా పేర్కొనవచ్చు. అటువంటి గుణాలలో ఎన్నదగినది ధైర్యగుణం ఒకటి. ధైర్యే సాహసే లక్ష్మి అని పెద్దల వాక్కు. అనగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినట్లయితే సర్వసంపదలు సమకూరుతాయని పై సూక్తిలోని భావం. మనం ఏ పనిని ఆరంభించినా మొట్టమొదట కావలసింది ధైర్యగుణమే. మనం చేపట్టిన కార్యాన్ని గురించి ఇతరులు నానా రకాలుగా ముచ్చటించుకుంటారు. కొందరు ఆ కార్యాన్ని విమర్శించవచ్చు, మరికొందరు ప్రశంసించవచ్చు, ఇంకొందరు ఏమీ పట్టనట్లు ఉదాసీనంగా వ్యవహరించవచ్చు. ఆ కార్యం ఏదైనా మంచి ఫలితాన్ని ఆశించి న్యాయ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరికీ వెరవకుండా పట్టుదలతో కార్యాన్ని పూర్తి చేసిన వాడే ఉత్తమ ధైర్యగుణ సంపన్నుడవుతాడు. తాను ప్రారంభించిన పనిని పూర్తయ్యే వరకు నిద్రాహారాలు మాని ఉన్నత లక్ష్యంతో ఉత్తమ కార్యాన్ని సాధించిన వాడు మహాపురుషుడనబడతాడు. నిదంతు నీతి నిపుణహాయది వాస్తువంతు లక్ష్మి సమావిశతు గచ్చతు వాయదేష్టం అద్యైవనా మరణ వస్తు యుగాంతరేవా న్యాయాత్పత ప్రవిచలంతి పదం నదీరా. ఉన్నతోన్నత విలువల నాశించి ఫలితాల కోసం శ్రేష్టమైన న్యాయ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు నీతివేత్తలకు నిపుణమతులు నిందించినా గాని, మరికొందరు మెచ్చుకునినా గాని వాటినేవి పట్టించుకోరు. వీరి న్యాయ మార్గాల్లో ప్రసిద్ధి కలిగిన సంపదలు పొంగినా గర్వపడరు. ఆ సంపదలు పూర్తిగా నాశనమైన గాని నిరాశ చెందరు. మరణం సంభవించినా దుఃఖపడరు. దీర్ఘాయుష్యువు లభించినా కుమిలిపోరు అని భర్తృహరి ధైర్యవంతుల స్వభావాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఏ కార్యమైనా విజయవంతంగా ముగియాలంటే అందుకు తగిన ఆలోచన మార్గం చక్కనిదై ఉండాలి. పరిశ్రమించే గుణం కానరావాలి. శ్రమయేవే జయతే అన్నట్లు ప్రయాసాదేవ సిద్ధ్యంతి లోకే కార్యాని జీవనాం అని పెద్దల వాక్కు. అనగా లోకమునందు కార్యములన్నీ శ్రమించుట వలనే సిద్ధిస్తున్నవి అని అర్థం. విజయ సోపానానికి తగిన ఆలోచన ఒక్కటే సరిపోదు. అందుకు ధైర్యగుణం కూడా తోడై ఉండాలి. అధైర్యవంతులను వేమన్నా ఏ విధంగా పరిహసించారో ఈ పద్యంలో ద్యోతకమవుతుంది. పరబలంబు చూచి ప్రాణరక్షణమున కురికిపోవు పిలికి నరుడు యముడు కుపితుడైన అడ్డంబు ఎవరయా విశ్వదాభిరామ వినురవేమా. పరసైన్యాలు వచ్చి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తుంటే, ఆ ప్రజలను కాపాడవలసిన రాజ్యాధికారులు పలాయనం చిత్తగిస్తుంటే ఇక ప్రజల ధన మాన ప్రాణరక్షణ గావించేదెవరు? శత్రుసేనలను సూచి స్వప్రాణరక్షణ కోసం పరిగెత్తే పిరికివానికి యముడు ఎదురైతే చావు తప్పదు కదా అని అధైర్యవంతులకు చురకనంటిస్తాడు వేమన. కావున కథన రంగంలో ఓడిపోయినా సరే గాని అధైర్యంగా వెనుదిరిగేవాడు ప్రజారక్షకుడు అనిపించుకోడు. అట్టివాడు చచ్చినా బ్రతికినా ఒక్కటే అని వేమన్న వాదం. ఆనాడు స్వాతంత్ర సమూపార్జన కోసం మహాపురుషుల్లో ఎంతటి ధైర్యగుణం ఉట్టిపడేదో ఆ మహాపురుషుల జీవిత గాథలను ఆలకిస్తే మనకు అవగతమవుతుంది. ఆ ధైర్యగుణం ఉండడం బట్టే వారు స్వాతంత్ర్యాన్ని మనందరికీ అందించి త్యాగమూర్తులుగా చరిత్ర పుటల్లో వినుతికెక్కారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రాజారాం మోహన్ రాయ్ వంటి మహోన్నత సంఘ సంస్కర్తలు కడు ధైర్యంతో ఎన్నో ప్రజా ఉద్యమాలను లేవనెత్తి వితంతు వివాహాలను పునరుద్ధరించగలిగారు. స్త్రీల ఉన్నతిని, వారి అభ్యుదయాన్ని ఆకాంక్షించి స్త్రీ విద్యను ప్రవేశపెట్టారు. సతీ సహగమన దురాచారానికి అడ్డుకట్ట వేసి స్త్రీలలో మనోస్థైర్యాన్ని ఇనుమడింపజేశారు. ఆ మహాపురుషుల త్యాగగాథలను నెమరువేస్తూ వారి బాటలో మనమంతా పయనిస్తూ ధైర్యంతో ప్రతి పనిని సునాయాసంగా ప్రయత్న ఫలితంగా సాధిద్దాం.
0: ఇంతవరకు మీరు శ్రీ కె. రవి

శంకర్ గారు తెలియజేసిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం, వసతి సదుపాయాలు

0: ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతమంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్త పనిచేయను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏరే

0: सप्तशतदिनांके समाप्यते। एतदनन्तरं भारत इंग्लैंड देशौ त्रिस्पर्धानां एकदिवसीयां अन्ताराष्ट्रिय श्रृंखलां क्रीडिष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత్ లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే సలహాలు వింటారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారి సలహాలు వింటారు. 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామ శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను వినిపిస్తారు ఎరన్ రాజుగారు, కె స్వప్న ప్రసన్న గారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎరం రాజుగారు. ఇక ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 నుండి వివిధ భారతి హిందీ కార్యక్రమాలను వినవచ్చు ముంబై కేంద్రం నుండి. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినీ గీతాలను వింటారు. లలిత సంగీతం ప్రసారమవుతుంది 5:30 సినీ రంజని వింటారు 5:45 6:00 హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. 6:10 వింటారు ప్రాంతీయ వార్తలు. సంస్కృతంలో వార్తలు 6:20 6:30 వింటారు జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా భక్త సిరియాల చిందు యక్షగానాన్ని వినిపిస్తారు చిందుల పెద్ద బాబయ్య బృందం వారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం. 7:15 వింటారు వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 చిత్రసీమ. 8:00 అభిరుచి. లలిత సంగీతం 8:30 ప్రసారం. 8:45 హిందీలో 9:00 ఆంగ్లంలో 9:15 స్పాట్లైట్ కార్యక్రమాన్ని వినవచ్చు. రాత్రి 9:30 వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 వింటారు హిందీలో వార్తలు. 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రద వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు 440 బిలియన్ డాలర్ల నుండి 530 బిలియన్ డాలర్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు 421 బిలియన్ డాలర్ల నుండి 470 బిలియన్ డాలర్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year and to reach $1 trillion.

0: billion. Our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
1: సుంకాల మార్పులు రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 863 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సీసీఆర్ఏఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 2,00,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల

0: లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ಪ್ರಭಾತ ಲಹರಿ. ఆనందం, ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు ఈ ఉదయం 7:30. అలాగే ఈ ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమంలో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు ఈ ఉదయం 8:00. ప్రభు కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, వింటున్నారు ప్రభాతలహరి. ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజు విశిష్టత. మరి జూలై 4వ తేదీ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం జూలై 4 అల్లూరి సీతారామరాజు గారి జయంతిని జరుపుకుంటాం. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ విప్లవకారుడు అల్లూరి సీతారామ.

0: అనేక వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాశక్తిని ఢీకొన్నాడు. గిరిజనుల హక్కుల కోసం గెరిల్లా యుద్ధ పద్ధతులను అవలంబించి బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. మే 7, 1924 బ్రిటిష్ బలగాలచే పట్టుబడి అమరులయ్యారు. వారి సేవలను స్మరిస్తూ వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. అలాగే జూలై 4 మరో ప్రత్యేకత ఉంది. అది స్వామి వివేకానంద వర్ధంతి. ఆధ్యాత్మిక మార్గదర్శకుడైన వివేకానంద 1863 జనవరి 12 జన్మించి జూలై 4, 1902 మహాసమాధి చెందారు. 1893 చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో హిందూ మతాన్ని, భారతీయ వేదాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1902 జూలై 4 కొలకత్తా సమీపంలోని వేలూరు మఠంలో ఆయన తన 39 వయస్సులో పరమపదించారు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్లను స్థాపించారు. యువతకు స్ఫూర్తినిచ్చే ఆయన సూక్తులను, జీవిత విశేషాలను ఈరోజున అందరూ స్మరించుకుంటారు. వివేకానంద వర్ధంతి రోజున దేశవ్యాప్తంగా ఆయన సేవలను, తత్వాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.

పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు ప్రభాత లహరి. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత

0: కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామను, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికన్నా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు, మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళలో నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా వితిన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికి తెలిసి ఉంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం, ఇట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటలో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయింది అని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గర్యలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మేము చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు. కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్ చొప్పున కాలుస్తూ ఉన్నారు. మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేది మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా, ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసన ఉన్న వాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూతి అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కలదిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తొత్తర తొత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తొత్తర తొత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనేది లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమ వైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమ వైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికీ ఆయనకు ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది, ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్ల తినచ్చు, కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్, అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్, అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి, ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సమయం 7:45.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: అబ్బా, ఈవిడ అన్ని రివర్స్ లోనే మాట్లాడుతుంది. ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
8: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
8: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
8: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
8: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
9: సంప్రదించండి.
8: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
9: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 08462253444.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ మహిమాన్విత చారిత్రక విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం సిరిమల్ల వాకిట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. ఇప్పుడు ఈ కార్యక్రమాలను మీరు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. ఆకాశవాణి సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకొచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణమని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనుషులో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న మాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది? ఏ వయసులో వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఏం చేయకపోతే వస్తుంది? ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
4: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లో ఉన్న మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలోకి ఉండకపోవచ్చు, 25 ఏళ్ళ వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోట్లో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యానో ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది వేరే అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలామందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలు కాకుండా ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్టులు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉండున్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకైమా అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
4: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీల జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రేట్ చేసే కొన్ని రకమైన గడ్డలు ఉన్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేదాన్ని దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టంటే ఏ వయసు నుంచైనా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30లో 40లో కూడా స్టార్ట్ కావచ్చు. సో బీపీ ఏంటంటే ఇది చాలా సైలెంట్ జబ్బు. మనం రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకు బీపీ ఉన్నట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే మరీ చాలా రావడమే బాగా 200-180 బీపీ వస్తే వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి వాళ్ళకి బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టెంట్గా 140, 150, 160 ఈ లోపల బీపీ మెయింటైన్ చేసే వాళ్ళను జనరల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తే తప్ప ఈ లక్షణాలతో బీపీ వస్తుంది, ఈ లక్షణాలు ఉంటేనే బీపీ ఉంటుంది అన్నట్టు ఏమి ఉండదు. అంటే బీపీ ఏ లక్షణం లేని జబ్బు. కొంతమందిలో మాత్రమే కొంచెం తల తిప్పినట్టుగా అనిపించడము, హెడ్ఏక్ లాగా ఉండడము, ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమీ లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
3: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
4: ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలై ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు, సాల్ట్ అనేది బాగా ఎక్కువగా వాడుతుంటాం. సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి, ఇది దీనివల్లనే బీపీ వస్తుందని కాదు, కానీ బీపీ పెరగడానికి ఇది ఒక కారణమైంది.
3: ఉండొచ్చు.
4: అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడము, దీనివల్ల కూడా కొంచెం బీపీ అనేది దీనివల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబు, మోర్ రిస్కీ జాబు, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
3: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
4: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. అది ప్రైమరీ అనేది, సెకండరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి మళ్ళా. ఏంటంటే 140-160 మనం స్టేజ్ 1 అని, ఎబో 160 ఉంటే స్టేజ్ 2 అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్గా. ఆ స్టేజెస్తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతో మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ ట్యాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేయడం. 160 ఎబోనే వచ్చింది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు, ఆర్ కాన్స్టెంట్గా 170-180 ఉంటుందంటే 2 రకాల గోళీలు, అంటే 2 వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్తో స్టార్ట్ చేస్తాము. 2 స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి 2 గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు 3 గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకొని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే అది
3: దాన్ని
4: దాని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఆ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికడ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికడ మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
3: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
4: బీపీ అనేది ఏంటంటే ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివి అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్కి పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాళాల్లో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే మనము బీపీని ప్రాపర్గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ని, డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది, 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
3: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
4: ఉంటుందండి, ఖచ్చితంగా ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వల్ల, డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
3: అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే
4: అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా, వీళ్ళకి
3: వచ్చే అవకాశం.
4: కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
4: అదే మన చేతిలో ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడము, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
3: సమతుల ఆహారం,
4: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మనం,
3: బ్యాలెన్స్డ్
4: డైట్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా అర వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము, ఇది మల్టీ డైమెన్షనల్ అన్నట్టు. వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.
3: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే ఒక కొద్ది మందికి కోపిష్టిగా ఉంటారు, ఏది మాట్లాడినా కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి అది?
4: అట్లేం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళలో బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు. కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడము కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
3: అంటే ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
4: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్గా తీసుకోవడం వల్లనో ఆ స్ట్రెస్ను బస్ట్ అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్లున్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు, లేకపోతే అట్లా అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు. ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది అది లక్షణం కాదు. వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది, ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
4: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలంటే హై బీపీ.
3: హై బీపీ
4: హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం,
3: ఉండటం
4: 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్లో మాట్లాడుకున్నాం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్గా ఏం జబ్బేం కాదండి అది. లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులకు కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్ బీపీ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్గా మనం వైళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండొచ్చు, కానీ అది ఒక జబ్బులాగా కాదు. లో బీపీ అనేది
3: తాత్కాలికమైంది.
4: తాత్కాలికమైంది కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడో, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడో, ఆర్ డిహైడ్రేషన్ అయినప్పుడో, లేదంటే ఏదన్నా హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడో వాళ్ళలో కొంచెం లో బీపీ ఉంటుంది. వాళ్ళలో కొంచెం లో బీపీ లోవర్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ లోవర్ సైడ్ ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ కారణాలు ఉండొచ్చు, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు. అట్లా లోగా కాన్స్టెంట్గా వస్తుందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి ఎందుకు బీపీ లో వస్తుందని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
3: సాధారణంగా చూస్తుండగానే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అలా చెమటలు పట్టడం, అతను మౌనంగా ఉండిపోవటం, ఒళ్ళంతా చెమట పట్టి నీళ్లు గారటం, ఇవన్నీ లో బీపీకి లక్షణాలు అవుతాయా?
4: ఖచ్చితంగా అండి. అంటే బీపీ తగ్గినా, కొన్నిసార్లు షుగర్ తగ్గినా కూడా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము, ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడం, ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్గా కూర్చున్న తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా స్వెట్టింగ్ వస్తుందంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ఈ బీపీ తగ్గడము, అరొకొకసారి పెరగడం కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏ కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేమైనా ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
3: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి, అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామ శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకోవచ్చు. వినండి, విని తరించండి.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. టీవీ చూసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఏ నామస్మరణతో సర్వపాపాలు హరించిపోవునో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగునో, అటువంటి ఆ పరమేశ్వరుని నామస్మరణం మన జన్మ జన్మల పుణ్యఫలం. ఈశ, మహేశ, పరమేశ అని భక్తులు కోటి నామాలతో పలికే దైవం ఆ పరమేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే భోలా శంకరుడుగా ఖ్యాతికెక్కాడు. అటువంటి ఆ దేవదేవుని ఆలయం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో గొప్ప పుణ్యక్షేత్రంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం స్వయంభూగా వెలసి ప్రసిద్ధి పొందింది. ఆ గుడి విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం.
1: నిజామాబాద్ నుండి 49 కిలోమీటర్లు, కామారెడ్డి నుండి 20 కిలోమీటర్ల దూరంలో, మద్దికుంట గ్రామానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం.
0: అడవి మధ్యలో గల ఈ ఆలయం దగ్గరకు రాగానే మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. చుట్టూ కొండలు, గండశీలలు, వాటి మధ్యన నిరంతర వాహినిల నీటి బుగ్గ ఎంతో అద్భుతం. ఆ పరమేశ్వరుడే తన అర్చనకు అభిషేకానికి ఏర్పరిచాడా అన్న రీతిలో నీటి బుగ్గ గోచరిస్తుంది. ఈ గుడి చాలా పురాతనమైనది, కానీ ఏ కాలంలో కట్టారన్న దానికి సరైన ఆధారాలు లేవు.
1: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మొదట్లో దట్టమైన అడవిలో ఉండేదట. పెద్ద పెద్ద పచ్చని చెట్లు, ఎన్నో రకాల తీగలు, పొదలు, గుహలు, శిలయేర్లు, పూలు, పండ్లతో ఉండేదట. ఇంకా ఎన్నో రకాల పక్షులు, క్రూర మృగాలు, సాధు జంతువులు, జంతువుల శబ్దాలు ఇలా ఎంతో భయంకరంగా ఉండేదట.

0: దట్టమైన దండకారణ్యంలో ఉన్న ఈ మందిరం చుట్టూ చాలా ఔషధ మొక్కలు కనబడతాయి. అందుకే ఈ ప్రాంతం ప్రకృతి వైద్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, అనేక ప్రాంతాల నుండి ప్రకృతి వైద్యులు ఇక్కడ దొరికే మూలికల కోసం వచ్చేవారట. వీరితో పాటు సుగంధ ద్రవ్యాలు, జిగురులాంటి అడవి ఉత్పత్తులు కూడా చాలా దొరికేవట.
1: అప్పట్లో ఈ ఆలయానికి రావాలనుకుంటే అడవిలో దారి దొరికేది కాదట, ఎక్కడెక్కడో తప్పిపోయేవారట. అందుకే రామలింగేశ్వరుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోయేవారట. అలా అడవిలో తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారట. అయితే ఈ కష్టాలన్నీ తప్పించుకొని ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామిని తలుచుకుంటే అనుకున్నవన్నీ జరిగేవని భక్తులు చెబుతుంటారు.

మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి ముందు ఇస్సన్నపల్లిలో గల కాలభైరవ స్వామిని దర్శించుకుని ఈ గుడికి రావాలని చెబుతారు. బుగ్గ రామలింగేశ్వరుని దర్శించుకుంటే మోక్షం కలుగుతుంది. ఆ మోక్షానికి దారిని ఇచ్చేవాడు కాలభైరవుడు. అందుకే ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకుంటే ఏ అడ్డంకులు లేకుండా కైలాసానికి పోవచ్చని నమ్ముతారు.

0: ఈ దేవాలయానికి వెళ్ళగాని ముందుగా ద్వారతోరణం, ఆంజనేయ జెండా స్వాగతం పలుకుతాయి. వాటిని దాటుకుని ముందుకు వెళితే ఐదంతస్తుల చక్రరథం అందంగా ఆహ్వానం పలుకుతుంది. అలాగే జాతర సమయంలో ఇక్కడ రథయాత్ర తప్పనిసరిగా ఉంటుంది.
1: రథాన్ని చూసుకుంటూ ముందుకు వెళితే విశాలమైన ప్రదేశంలో రకరకాల గుళ్ళు, వాటిని దాటాక మెట్ల వరుస కానవస్తుంది. వీటిని ఎక్కుకుంటూ పైకి వెళితే ప్రధాన మంటపానికి చేరుకుంటాం. ఇక్కడి నుండి ఇంకొన్ని మెట్లు. ఈ మెట్ల మీద కనబడే లింగ సముదాయం ఇంకెక్కడా కనబడదు. మెట్ల మధ్యన ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఈ లింగాలకు నిత్య పూజలు, అభిషేకాలు చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల జ్యోతిర్లింగాలను ఇక్కడే దర్శించుకో

0: మద్దికుంట గ్రామ శివారులు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి జంగం వీరభద్రయ్య, గోజారి గంగారాం, అప్పటి ఊరి సర్పంచ్ బొమ్మరి లక్ష్మారెడ్డి గారులు విశేష కృషి చేశారు. జంగం వీరభద్రయ్య గారి వంశస్థులైన ప్రభాకర స్వామి, మురళీస్వామిలు ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా స్వామిని ఆరాధిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా విరాళాలను సేకరించి శిథిలమైన గుడిని పడగొట్టి కొత్త గుడిని కట్టించారట. ఆలయ పునరుద్ధరణ గురించి ఆలయ అర్చకులు ప్రభాకర స్వామిగారు ఇలా తెలియజేస్తున్నారు.
1: పంతొమ్మిది వరకు పురాతనంలో ఉన్నటువంటి ఆలయం. 1978 తర్వాత రెడ్డిపేట రాజేశ్వరరావు దొరగారు పూనుకొని, మా నాన్నగారటువంటి స్వర్గీయ వీరభద్రయ్య స్వామి గారు పూనుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి పునరుద్ధరించారు. ఆ పునరుద్ధరణ చేసిన తర్వాత మళ్ళీ మారుమూల ప్రాంతమైనటువంటి పడిపోయిన తర్వాత అప్పట్లో చిన్నగా జాతరలు, శ్రావణ మాసం జాతర ఉత్సవాలు, మొదటి భాగమాసం ఉత్సవాలు చేసేవారు. కానీ మళ్ళీ 2003 ఈ యొక్క ఆలయ ప్రతిష్టత పెరిగి 2003 10,000 మందితో స్టార్ట్ అయినటువంటి జాతర 2016 3,00,000 మందితో జవదాటిపోయినది.
0: ఈ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెబుతారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణవధ అనంతరం సహచరులతో కలిసి అయోధ్యకు వెళ్లే సమయంలో ఈ అరణ్యం మధ్యలో గల పరమశివుని లింగరూపాన్ని అర్చించారని యుగ యుగాలుగా వస్తున్న చారిత్రక కథనం. రాముడు శివలింగానికి పూజ చేయాలనుకున్న సమయంలో దగ్గర్లో నీటి జాడ దొరకలేదట. అందుకే గుడి వెనుక బుగ్గ తవ్వి ఆ నీళ్లతోనే లింగానికి అభిషేకం చేశాడట. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల్ని ఆలయ ప్రధానార్చకులు ప్రభాకర స్వామిగారి మాటల్లో.
1: 1900 ఇక్కడ సాయంకాల సమయంలో కొలువు తీరిన టైంలో రాముడు తన సాయంకాల సంధ్య వాచుకోవడానికి లింగాకారంలో ఉన్నటువంటి లింగం ఉన్నది, కానీ దాన్ని అర్చించుకోవడానికి కులంలో లీను లేని సమయంలో ఆ కులను వెనుక గుడి వెనకాల భాగంలో కులను తయారేసి ఆ కులను బుగ్గ ఆ బుగ్గని తయారేసి దానిలో నుంచి నీరు తీసి స్వామివారికి అభిషేకించిన వారయ్యారు. అట్టి అభిషేక సమయంలో ఏదైతే నీటి ధారతో పోయించారో అదే నీటి ధార ఇప్పటి వరకు కూడా ఆ లింగాకారంలో ఉన్నటువంటి లింగం నుండి కిందికి వెనకాల బుగ్గగుండంలోకి వచ్చి అదే ఆకారంలో ఉన్నటువంటి నీరు ఇప్పటి వరకు కూడా ప్రవహిస్తూ ఆ నీరే ఇప్పుడు ఈ ఆలయ యొక్క ప్రత్యేకత. బుగ్గ నీరు, బుగ్గ రాముడు స్థాపించినటువంటిది కావున బుగ్గ రామ లింగేశ్వర స్వామి దేవస్థానంగా నిర్వహించబడుతుంది.
0: అతి పురాతన గుడి కాబట్టి భక్తులు రావాలనుకున్నా రాలేకపోయేవారట. శివరాత్రి రోజు మాత్రం ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చేవారట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. రోడ్డు మార్గం ఏర్పడడంతో భక్తజనం ఈ గుడికి రావడం సులభమైంది. ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందింది. ఈ ఆలయ అభివృద్ధి గురించి ఆలయ చైర్మన్ శ్రీ గోజరి లచ్చరెడ్డి గారు తెలియజేస్తున్న కొన్ని విశేషాలు విందాం.
2: ఇక్కడ నీటి వసతు కొద్దిగా తాగటానికి బరాబరి ఇది లేకుండే దాన్ని వృద్ధి చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎక్కడ ఏం తిందామన్నా ఏమి భక్తులకు దొరకపోవు కాబట్టి దీన్ని అన్నసత్రం పెట్టి భక్తుల ఆకలి తీర్చి ఇక్కడ గోవులు దాదాపు ఇప్పుడు 30 వరకు ఉన్నాయి. వాటి గోసేవ తర్వాత వాటితో పాటు మళ్ళీ వృద్ధాశ్రమం కూడా నియమిస్తున్నాము.
3: ఎందరో మునీశ్వరులు తపస్సు చేసిన పుణ్యస్థలమిది. దీన్ని దర్శించుకుంటే పూర్వజన్మ సుకృత ఫలమని భావిస్తారు భక్తులు.
0: ఈ ప్రాంతం యోగ ధ్యాన తపస్సులకు అత్యంత యోగ్యంగా గోచరిస్తుంది. అగస్త్యాది మహామునులు ఋషులు ఇక్కడ తపస్సును ఆచరించారని చరిత్రకారులు చెబుతున్నారు.

0: కామారెడ్డి జిల్లాలోని మద్దికుంట గ్రామం ఆధ్యాత్మికతకు, ధార్మిక చింతనకు, త్యాగం మరియు దాన గుణాలకు నిలయం. ఇక్కడి గ్రామస్థులు స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని అర్చించి శివదీక్షాధారులై మండలకాలం స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో జీవనాన్ని గడుపుతారు, శివధ్యానంతో తపస్సు చేస్తారు. ఇక ఇక్కడ జరిగే నిత్య పూజలు, ఇతర పర్వదినాల్లో జరిగే విశేష కార్యక్రమాల గురించి ఆలయ అర్చక వర్యులు గణేష్ స్వామి గారు ఇలా తెలియజేస్తున్నారు.
1: ఇక్కడ వచ్చేసి నిత్యం ఉదయం 6 గంటలకు, ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహించబడును మరియు అమ్మవారికి కుంకుమార్చన, అమ్మవారి పూజ నిర్వహించబడును. శ్రావణ మాసంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడును. మొత్తం శ్రావణ మాసం నెల మొత్తం మాసం కలిపి 100,000 పత్రి బిల్వంతో అభిషేకం చేయించి ఆ యొక్క పత్రినంతా కూడా తీసుకెళ్లి గంగానదిలో, గోదావరి నదిలో కలపడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలు, నిత్యార్చనలు, అభిషేకాలు నిర్వహించబడును.
2: మద్దికుంట గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి సన్నిధిలోని ఉప ఆలయాలకు ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో, ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఆలయ ప్రారంభంలోనే దర్శనమిస్తాడు క్షేత్రపాలకుడైన శ్రీ వీరభద్రస్వామి. ప్రక్కనే శ్రీ వీరభద్రేశ్వర వనం కూడా కానవస్తుంది. శివుని ప్రక్కనే శ్రీ మంగళగౌరి ఆలయం కూడా ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో గండదీపాన్ని వెలిగించి అమ్మవారికి కుంకుమార్చన జరిపిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయట. వివాహం కానివారు ఈ అమ్మను అర్చిస్తే తమ అభీష్టం నెరవేరుతుంది అంటారు.

0: ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతా మండపం దర్శనమిస్తుంది. గ్రహదోష నివారణార్థం భక్తులు నవగ్రహాలకు పూజలు చేసి ప్రదక్షిణలు గావిస్తారు.
1: ఈ ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చి మరో ఉపాలయం సంతాన నాగదేవత మండపం. సంతానం కలగకపోవడానికి ఆధ్యాత్మిక కారణం నాగదోషంగా చెబుతారు. సంతాన ప్రాప్తి సకాలంలో కలగని దంపతులు ఈ సంతాన నాగదేవతను అర్చిస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. దీంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గంభీరంగా గోచరించే ఈ సంతాన నాగదేవత దర్శనం శుభప్రదం.
0: ఇక ఆలయంలో కోనేరు ప్రత్యేకంగా కానవస్తుంది. ఈ కోనేరులోని నీరు బుగ్గ నుండి వచ్చిన నీళ్లే. ఈ నీళ్లకు చాలా ఔషధ గుణాలున్నాయని నమ్మకం. ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే ఎంతటి వ్యాధులైనా తగ్గిపోతాయని చెబుతారు.
1: దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల్ని ఆలయ పూజారి మాటల్లో విందాం.
2: ప్రతి మాఘమాస రోజు భక్తులు చాలా లక్షల సంఖ్యలో వచ్చేసి ఇక్కడ ఆలయం వద్ద ఉన్నటువంటి కొలంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవుతారు. వారు ఆ ఒక్కరోజు మాత్రం మాకు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమము నిర్వహించబడింది. ఇక్కడ ఆ రోజు వనభోజనాలు టైపుగా వాళ్ళే ఇంటి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ భోజనాలు చేసి వాళ్ళే భోజనం తయారు చేసుకొని భోజనాలు చేసి తిరిగి ప్రయాణం చేస్తారు. తర్వాత వచ్చేసి మహాశివరాత్రి. ఆ శివరాత్రి 3 రోజులు ఉత్సవాలు నిర్వహించబడును. సాయంత్రం 9 గంటలకు ఊర్లో పల్లకి సేవ నిర్వహించబడును. శివరాత్రి రోజు అభిషేకాలు నిర్వహించబడును. ఆ రోజు ప్రత్యేకంగా ఏంటంటే అన్నదానం నిర్వహించబడును ప్రతిరోజు.
1: ఈ దేవాలయంతో పాటు ఇక్కడ ధర్మశాల, వృద్ధాశ్రమం, గోశాల కనిపిస్తాయి. చివరగా ధ్యానముద్రలు, యోగముద్రలు దర్శనమిచ్చే శివుని శ్రీమూర్తి గోచరిస్తుంది.
0: మద్దికుంట శ్రీరామలింగేశ్వర స్వామికి సమర్పించే మహానైవేద్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో గల అన్న సంతర్పణ శాల నుండి స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. అటు తర్వాత ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.
1: మద్దికుంట గ్రామ ప్రజల ధార్మిక సుగుణాలకు ఒక మచ్చుతునక ఇక్కడి అన్నదాన కార్యక్రమం. కొత్తగా పంట ఇంటికి రాగానే ఒక బస్తా ధాన్యాన్ని ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి ప్రక్కన పెడతారు. ఎందరొచ్చినా లేదనకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి గారి మాటల్లో.
3: నిత్యాన్నదానానికి డైలీ 200 మంది భోజనం చేస్తారు. తర్వాత 365 రోజులు కంటిన్యూ నడుస్తుంది. శివరాత్రి రోజు దాదాపు 300,000 మంది వరకు హాజరైనారు.
0: మత్తికుంట అటవీ ప్రాంతంలో వేయించేసిన స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనం అటు ఆధ్యాత్మికంగాను గొప్ప పర్యాటక కేంద్రంగాను వెలుగొందుతోంది. మహాశివరాత్రి మరియు మరెన్నో విశేష పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు.

ఎంతో ప్రశాంత వాతావరణంలో విశాల ప్రాంగణంలో భక్తులను అనుగ్రహిస్తున్న స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం మోక్షప్రదాయకం. దర్శించాలనుకునే భక్తులకు ఇదో గొప్ప క్షేత్రం. ఈ ఆలయ విశేషాలు విన్న మనందరిపై ఆ స్వామి కరుణా కటాక్షాలు వెళ్ళి విరియాలని వేడుకుందాం. ఓం నమః శివాయ.

0: ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి
1: మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.
0: అందాక సెలవా మరి, నమస్తే.

మీరింతవరకు కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామ శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను విన్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజుగారు, కె ప్రసన్నగారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం అందించారు ఎర్రంరాజుగారు. మన ఆలయాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

గంటల వరకు మీకు నచ్చిన పాటలతో హృదయరాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినడానికి మీరు చేయాల్సిన పని, మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు సంక్షిప్తంగా నాకు పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. మన దగ్గర ఉన్న పాటలు, మీకు నచ్చిన పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. మరి రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ మరొకసారి మీ అందరి కోసం 8462450066. ఈ నెంబర్ కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా పంపించండి. అడిగిన పాటలే అడగొద్దు, పెట్టిన మెసేజ్లే పెట్టొద్దు, మా పాట రాలేదు అంటూ క్వశ్చన్ చేయదు. ఎందుకంటే మన దగ్గర ఉంటే తప్పకుండా వినిపిస్తాం. మన దగ్గర లేని పాటలు వినిపించడం కుదరదు కదా. మరి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కార్యక్రమానికి ఈరోజైతే మెసేజ్లు వరదలా వచ్చేస్తున్నాయి. మరి మొదటి మెసేజ్ అయితే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం శ్రీరామరాజ్యం చిత్రంలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. 7th బెటాలియన్ డిచ్పల్లి నిజామాబాద్ నుండి అరవింద్, శ్రీజ, రిత్విక, శివాన్ష్ వారి కుటుంబ సభ్యులు. మరి కార్యక్రమంలో మొదటి పాటగా వినేద్దా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట శ్రీరామరాజ్యం చిత్రం నుండి.

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలను కొనుగోలు చేసే ముందు బిఐఎస్ హాల్ మార్క్ ఇంకా HUID నంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. బిఐఎస్ హాల్ మార్క్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకానగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.

హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మా కోసం బాహుబలి చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం వస్తుంది ఈ పాట, వినేద్దాము. మరో మెసేజ్ మనకి పంపి

హలో శుభోదయమంటూ మీకు కూడా శుభోదయమండి. మేము ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి కీర్తి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు పంపిస్తున్నాము. ఈరోజు మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది. ప్రకృతి రమణీయత గురించి చాలా చక్కగా వివరించారు. ఆలయ పూజారి గారికి భక్తులకు ప్రసారం చేసిన మన కేంద్రానికి వ్యాఖ్యాతలకు స్టేషన్ డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. మా కోసం ఒక మంచి పాటను కూడా కార్యక్రమంలో ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది బాహుబలి చిత్రం నుండి ఈ పాట. గానం చేశారు కార్తీక్ అండ్ దామిని. విందామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయరాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మన కోసం పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి, మా కోసం కబడ్డీ కబడ్డీ మూవీ నుండి పాటను వినిపించండి అంటూ సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుండి ఈ మెసేజ్ మనకి పంపించారు. షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, మా కోసం తప్పకుండా వినిపించండి మేడం అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది పాట. ఇక కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి జిల్లాలోని మద్దికుంట గ్రామంలో గల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టతలు ఎన్నో వాటిని వినగలగటం అదృష్టంగా తలుస్తున్నాము. స్వయంగా శ్రీరామచంద్ర స్వామి వారి స్వహస్తాలతో అర్పించిన ఈ ఆలయంలో అగస్త్య మహాముని వంటి మౌనులు ఎందరో తపస్సును ఆచరించారు అన్న విషయం తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక చింతనకు, సనాతన ధర్మానికి ధరిత్రి ఈ నేల అన్నది అక్షర సత్యం. అలాగే మరెన్నో విశిష్టతలను, విశేషాలను తెలియజేసిన ఎరన్రాజు గారికి, ప్రసన్న గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి మా నమస్సుమాంజలులు. ప్రసారం చేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం సమస్తులకు పేరు పేరున వందనాలు. వరలక్ష్మి గారికి ప్రత్యేకంగా శుభోదయం అంటున్నారు వేముల నరసింహరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కార్యక్రమాలు అన్నీ వింటూ మీ అభిప్రాయాలను చక్కగా తెలియజేసినందుకు. మరి మీ అందరి కోసం వస్తుంది కబడ్డీ కబడ్డీ చిత్రం నుండి ఈ పాట వినేద్దామా?

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు మీకు నచ్చిన పాటలతో. వింటున్న శ్రోతలకు ఈ గమనిక, ఈ నెల 5వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కండి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు వివరాలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 8 గంటలకు. అలాగే రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. ఇక హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు మీరు వినిపించిన అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మంచి మంచి కార్యక్రమాలను అందిస్తున్న నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి శతకోటి వందనాలు. ఈరోజు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మరియు భక్తి గీతాలు వినిపించారు, ధన్యవాదాలు. సూక్తి సుధ ద్వారా కె రవీందర్ గారు వినిపించిన హితోక్తులు చాలా బాగున్నాయి. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మద్దికుంట శ్రీ బుగ్గ

తర్వాత మరో మెసేజ్ మనకి పంపించారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. ఈ రోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు, అక్కడ జరిగే నిత్య పూజా కార్యక్రమాలు, అలాగే పూజారి మాటల్లో ఎన్నో విశేషాలను తెలుసుకున్నాము. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో తెలియని విశేషాలను తెలియజేశారు. ఇలాగే ఇట్టి ఆలయ చరిత్ర వివరించిన తీరు అమోఘం. ఇరువురు వ్యాఖ్యాతలు ఎంతో శ్రమించి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే శనివారం కోసం మన ఆలయాలు కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి. మీ అందరికీ ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అలాగే మీ అందరి కోసం కార్యక్రమంలో వస్తోంది ఈ పాట, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువుల కామరా
2: సైబాల్
1: బురద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

హృదయ రాగాలు కార్యక్రమానికి మరోసారి శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తున్నాను. మరో మెసేజ్ చూద్దాం. గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. మనో ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డిలోని మద్దికుంట గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఆ వాతావరణం, అక్కడి విశేషాలు వింటున్నంతసేపు చాలా చాలా బాగా అనిపించింది. వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు. మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఎడపల్లి మండలం జానకంపేట నుండి జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండా అండి. మరో మెసేజ్ మనకు పంపించారు. ఈరోజు మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది. ఎర్రంరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, నిఖిల్ వారి కుటుంబ సభ్యులు. మా కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేద్దాం.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్. వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా. ఆకాశవాణి సమయం 9:40. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు. హృదయ రాగాలు కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నుండి మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా నచ్చేసింది. ఈ కార్యక్రమాన్ని వినిపించిన ఎర్రం రాజు గారికి, మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఒక బ్యూటిఫుల్ సాంగ్. తర్వాతి మెసేజ్ మన కోసం పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, హృదయ రాగాలు కార్యక్రమంలో నా కోసం చలో సినిమా నుండి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు భూమయ్య, వనమాల. వీరంతా బీరవెల్లి గ్రామం, నిర్మల్ డిస్టిక్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, కార్యక్రమాలు వింటూ అలాగే మీ అభిప్రాయాలను మనకు తెలియజేస్తున్నందుకు. మరి మీ అందరి కోసం వస్తోంది ఈ పాట, వినేద్దాం.

హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మన కోసం పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారు ఈరోజు మన ఆలయాలు కామారెడ్డి జిల్లా మద్దికుంట బుగ్గ రామేశ్వర ఆలయ దేవస్థాన విశిష్టతను తెలియజేశారు. ఎరంరాజు గారికి, ప్రసన్న గారికి ధన్యవాదాలు. మోహన్ దాస్ గారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని విన్నాము, చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి వారం ప్రత్యేకంగా దేవాలయాల విశిష్టత గురించి తెలియజేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో మకుసము ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. రేడియో నాగేశ్వరరావు గారు, ఏనుగంటి సరోజిని, సతోష్, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి. తప్పకుండా అండి, మీకోసం కార్యక్రమంలో ఒక పాట వస్తుంది. కార్యక్రమానికి మరో మెసేజ్ మన కోసం పంపించారు రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎరంరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరు వినిపించిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా నచ్చేసింది. వింటున్నంతసేపు ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగింది. మాకోసం ఇంత మంచి కార్యక్రమాన్ని వినిపించిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, వారి కుటుంబ సభ్యులు ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వింటున్నాము. కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, కార్యక్రమంలో మీకోసం వస్తుంది ఒక బ్యూటిఫుల్ సాంగ్. మరి వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమానికి మరో మెసేజ్ మన కోసం పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో వినిపించిన కార్యక్రమం చాలా చాలా బాగుంది, వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. ఎర్రం రజు గారికి, ప్రసన్న మేడం గారికి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని వినిపించిన మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వారి కుటుంబ సభ్యులు మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం పాట వస్తుంది. తర్వాత మరో మెసేజ్ మన కోసం వచ్చింది. ఈరోజు మీరు వినిపించిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది, వింటున్నంతసేపు మంచి అనుభూతిని పొందాము. ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ప్రత్యేక అభినందనలు అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పత్తాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఈ మెసేజ్ ని మనకి పంపించారు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. తరువాత మరో మెసేజ్ మన కోసం పంపించారు వేల్పూర్ మండలం పడగల్ గ్రామం నుండి రాగి ప్రభాకర్, గోదావరి శ్రీరాములు, సుశాంత్, రవీందర్ యాదవ్ వారి కుటుంబ సభ్యులు. వీరు కూడా ఈరోజు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది, వింటున్నంతసేపు ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్న అనుభూతి కలిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. అలాగే మీ అందరి కోసం వస్తుంది కార్యక్రమంలో ఒక పాట వినేద్దాం.

కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. మరి మెసేజ్లు అయితే చాలా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అంటూ ఈ మెసేజ్ ని మనకి పంపించారు కందుకుర్తి రెంజల్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి రవీంద్రబాబు, ద్రుపదాబాయి, శ్రీజ, అరవింద్, రిత్విక్, శివాన్ష్, సాయి, శృతి, ప్రీతి, కృతిక, స్నేహ, వినయ్, వీరంతా మనో ఆలయాలు కార్యక్రమం చాలా నచ్చింది అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీకోసం ఒక పాట వస్తుంది. కార్యక్రమాలు అన్నీ వింటున్నందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే శుభోదయం అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు ఇబ్రహీంపట్నం నుండి అరుణ. ఈరోజు మీరు వినిపించిన అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా నచ్చేసింది. కార్యక్రమంలో మా అందరి కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇంకా చాలా మెసేజ్లు వచ్చాయి కానీ సమయం లేదు కాబట్టి వినిపించలేకపోతున్నాము. మరి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో చివరి పాటగా వినేద్దాం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తమవుతుంది. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: उपलब्धि है।
1: रिफाइनरी और पेट्रोकेमिकल कॉम्प्लेक्स प्रदेश के पश्चिमी जिलों में निवेश, रोजगार और विकास के नए द्वार खोलेगा। राजस्थान रिफाइनरी परियोजना एमएसएमई, पैकेजिंग, टेक्सटाइल, ऑटो पार्ट्स व एग्री फिल्म्स जैसे उद्योगों को भी सशक्त करेगी, जिससे प्रदेश की अर्थव्यवस्था को नई गति मिलेगी। जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण में उत्तर दक्षिण
2: ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. భారత ఎనర్జీ సెక్యూరిటీకి కీలకమైన రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని పచ్ పద్రాలో ప్రారంభిస్తారు. దాదాపు 3,00,000 మెట్రిక్ టన్నుల స్టీల్తో దీనిని నిర్మించారు. ఈ రిఫైనరీ హైవాల్యూతో క్రూడ్ను పెట్రోలియం ప్రొడక్టులుగా మార్చగలదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలోని పలు ప్రాంతాలకు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా జూన్ మాసంలో 99 మిల్లీమీటర్లతో 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి నుండి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03 దాటి 40 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324-0852. ఈ నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మెసేజ్ చేసి మీకు నచ్చిన హిట్ సాంగ్స్ వినండి. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెడదాం.

0: ఎస్, అనుష్ గురువార రీటా పాడిన పాట మగధీరా చిత్రం నుండి విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేరేంత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల ఉదయకిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, అన్వహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరగా ఈ పాట వినిపించాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. మాకోసం మంచి పాట అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్ ఫసీ, మొహమ్మద్ జునైద్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ నుమాన్, ఫర్ఖాన్, జాకీర్, ఫాజిల్ కోరుతున్నారు. అలాగే నందిపేట నుండి వెంకటేష్, నంది జిందం, భూమయ్య, వనమాల, బీరవెల్లి, నిర్మల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి విజయ్ ప్రకాష్ పాడిన పాట.

0: డబ్బు లక్ష్మీ.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, అయాన్, సేన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే లక్ష్మీ, జయలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల గ్రామం నుండి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుండి, బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, పెండెం ప్రభాకర్, కిషన్ కోరుతున్న పాట మన్మధుడు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్, శారద, కార్తికేయ, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయ్ కుమార్, చందానగర్ నుండి, మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట, విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సునీత పాడిన ఈ పాట.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యేష్ణ, ముక్కెర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ్, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట చిత్రలహరి చిత్రం నుండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811979 కి కాల్ చేయండి.

0: ఆదరు గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:40. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, ముఖ్యర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ్, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి, కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా, వీరంతా కోరుతున్న పాట ఢమరుకం చిత్రం నుండి సాయికృష్ణ హరిణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ హనుమానులు, వసంత్, హరీష్, అరుణ్, అజయ్ కుటుంబ సభ్యులు, భువనగిరి మండలం రాయగిరి నుండి మాదన్ సత్యనారాయణ, కవిత కోరుతున్న పాట, సంతోషం చిత్రం నుండి కేకే అండ్ ఉషా పాడిన ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, కళా, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, భవన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి, భూదాన్ పోచంపల్ల నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట జులై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మనోజనరంజని.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, దాసరి రవి రాయగిరి నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, జిడిమెట్ల నుండి కరీముల్లా, నజీర్, రుహినా కోరుతున్న పాట, ఛలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుతమైన పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో జ్ఞానేష్ కుమార్ ప్రసంగించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రక్షణ సమితి ఎన్నే తన రాజకీయ పార్టీ పేరును మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల కవితకు సూచించింది. 2 వారాల గడువులోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని తెలిపింది. లేని పక్షంలో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పార్టీ దరఖాస్తును మూసివేయడం జరుగుతుందని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన తన ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 11:04 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శనివారం అనగానే గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎవరి గురించో అంటే, సినిమా అంటే హీరో హీరోయిన్ సాంగ్స్ ఫైట్స్ మాత్రమే కాదు, మనసును తాకే ఒక్క డైలాగ్ కూడా. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి మాటలకి ప్రాణం పోసిన రచయితలే మన గుర్తుకొస్తున్నాయిలో తెలుసుకుంటూ ఉంటాం ప్రతి శనివారం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మాట మనిషిని గెలిపిస్తుంది, మాట మనసును గెలుచుకుంటుంది, మాట చరిత్రను కూడా సృష్టిస్తుంది. మాటలతో మంటలు పుట్టించాలన్నా, భావోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాల్సి చేయాలన్నా వారికి వారే సాటి. ఒకరు అన్న అయితే మరొకరు తమ్ముడు. మరి ఇవాళ మన గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోయేది ఇద్దరు వ్యక్తుల గురించి కాదు, తెలుగు సినిమా రాతను మార్చిన ఒక రచనా శక్తి గురించి. వారెవరో కాదు, నేను గెస్ చేస్తాను అనుకుంటున్నారు కదా, మీరు గెస్ చేస్తారు, నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక వాళ్ళెవరో తెలిసినట్టయితే మన వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్ పంపించవచ్చు. స్టే ట్యూన్డ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో టుడే క్లాక్ లో సమయం 11:17 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే వారెవరో కాదు, పరచూరి బ్రదర్స్. మరి ఈ ఆన్సర్ని మనకు కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు చాలామంది శ్రోతలు. రత్నకుమార్ కుటుంబ సభ్యులు బాచుపల్లి హైదరాబాద్ నుండి, బాపు రమణ పుట్టపాక నుంచి, ఇంకా వెంకటకృష్ణ భువనగిరి నుంచి, మేడ్చల్ డిస్టిక్ నుంచి నరసింహమూర్తి, రేవతి, ఇంకా చాలామంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు కరెక్ట్గా గెస్ చేశారు. సో పరచూరి బ్రదర్స్ గురించి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్టూడియో క్లాక్ లో 11:22:28 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సో మరి ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయి అంటే పరుచూరి బ్రదర్స్ గురించి. 80s 90s లో థియేటర్లో ఈ పేర్లు స్క్రీన్ మీద పడితే చాలు, హాల్ మొత్తం ఈలలు చప్పట్లతో మారుమోగేది. హీరో ఇమేజెస్ని ఆకాశానికి తీసుకెళ్లిన మాస్ డైలాగ్స్ వారి కలం నుండే వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల నుండి మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఇలా మూడు తరాల స్టార్ హీరోస్కి బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత వారిదే. వందలాది సినిమాలకి వీరందించిన కథలు, డైలాగ్స్ సినీ తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.

82లో ఎన్టీఆర్ గారు వీరిద్దరికీ అఫీషియల్గా అప్పటిదాకా పరచూరి గోపాలకృష్ణ, పరచూరి వెంకటేశ్వరరావు ఉన్న వాళ్ళ పేర్లని పరచూరి బ్రదర్స్ అనే ఒక కామన్ నేమ్ పెట్టేశారు అఫీషియల్గా. ఇంకా ఆయన సొంత బ్యానర్లో అనురాగ దేవత సినిమాలో అవకాశం కూడా ఇప్పించారు. సినిమాల్లో సంభాషణలు రాసే అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అబ్బా ఏం డైలాగులు అవి అసలు, ఇలాంటి మాటలే ఎక్కడ చూసినా. అంటే ఒక రచయితకి అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుంది చెప్పండి? హీరో పేరు, డైరెక్టర్ పేరు గుర్తుంచుకుంటారు చాలామంది ఏదైనా ఒక సినిమా గొప్పగా ఆడితే. కానీ రచయిత పేరు కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడం అనే అరుదైన గౌరవం పరచూరి బ్రదర్స్కి మాత్రమే సొంతం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజిత్. టుడే క్లాక్లో 11:34:39 అవుతుంది. అలా ఒక్కసారి రచయితలుగా ఇద్దరికి అపారాచూరి బ్రదర్స్కి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకున్న తర్వాత ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఏ సినిమాకి చూసుకున్నా దాదాపు చాలా వరకు సినిమాలకి డైలాగ్స్ కానీ కథలు కానీ టైటిల్ పడాలంటే అక్కడ వాళ్ళ నేమ్ ఉండాల్సిందే. అలా దాదాపుగా 350 సినిమాలకి పైగా వాళ్ళు సంభాషణలు అందించారు. ఖైదీ, అగ్నిపుత్రుడు, స్టేట్ రౌడీ, సమరసింహారెడ్డి, రాజకుమారుడు, ఠాగూర్, రుద్రమదేవి, ఇలా మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి సినిమాలు దాదాపుగా 350 పైగా సినిమాలకి సంభాషణలు అందించారు. మరి అలాంటి సినిమాలకి అందించడమే కాదు, వాళ్ళ మాటలకి వాళ్ళ సంభాషణలకి ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ కూడా అందించారు. కేవలం రైటర్స్గానే కాకుండా డైరెక్టర్స్గా యాక్టర్స్గా కూడా అలరించిన పరచూరి బ్రదర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఏమిటేమిటేమిటే మంచి కాలం అంటున్నా, ఎలాగుంటుందో నీ సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు.
0: దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు.
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు,
0: నెహ్రూ అమ్మాచూడు నెలకొల్పు రోజు.
2: అదిగో చూడు.

సూపర్హిట్ నెంబర్ విన్నాం రాముడు భీముడు సినిమా నుండి. అయితే పరచూరి బ్రదర్స్ గారు డైలాగులు అందించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక్కటి గురించి, ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. గ్యాంగ్ లీడర్ అనే సినిమా చిరంజీవి గారి ఏమంటారు కెరియర్లో ఒక సూపర్ హిట్ నెంబర్ అని మన అందరికి తెలిసిందే కదా. ఆ సినిమాలో డైలాగ్స్ అయితే మామూలుగా ఉండకపోయేది. ఏంటంటే, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే ఆ మాస్ డైలాగు అసలు జనాలు ఈలలు గోలలేసేవాళ్ళు అనమాట ఆ టైంలో. సో మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ డైలాగులతో అప్పట్లో ప్రేక్షకుల్ని మామూలుగా ఉర్రుతలెంగలించలేదు. ఇంకా అదే సినిమాలో రావుగోపాలరావు గారి డైలాగ్ కూడా ఉంటుంది, నీ తస్స రవాలా పొడ్డు అని చెప్పేసి, ఆ డైలాగ్ కూడా సూపర్ హిట్. అలాగే ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, ధర్మం అధర్మం అయినప్పుడు కాళ్ళు చేతులు తీస్తానని, అన్నయ్య నీ చేతులకు ఎందుకు మట్టి అంటించుకుంటావు, వాడిని నాకు వదిలే, వాడికి కరెక్ట్ మొగుడిని నేనే అంటూ, ఇలా ప్రతి డైలాగు సూపర్ హిట్ అయిపోయి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. మరి ఇంకా పరచూరి బ్రదర్స్ గారు అందించిన కథలు కానీ లేకపోతే సంభాషణల గురించి మాట్లాడాలంటే మాత్రం అసలు సమయం అసలు సరిపోదు. సో ప్రస్తుతానికైతే గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో పరచూరి బ్రదర్స్ గారించి గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు అందించిన సినిమాలకి కథలు కానివ్వండి, సంభాషణలు కానివ్వండి, ఆ సినిమాలనే బ్లాక్ బాస్టర్గా చేశాయి. మరి వాళ్ళు డైరెక్టర్స్గా యాక్టర్స్గా కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఒకరేమో శాంతం, ఇంకొకరేమో రౌద్రం, ఒకరేమో ఆలోచన బాగా చేస్తే మరొకరు ఆవేశంగా ఉంటారు. వెంకటేశ్వరరావు గారి సాహితీ లోతు, గోపాలకృష్ణ గారి గంభీరమైన గొంతు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఈ కాంబినేషన్ మామూలుగా ఉండేది కాదు. మరి వాళ్ళు నటించిన లేకపోతే వాళ్ళు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

కూలి నెంబర్ వన్ సినిమాలు అండి, సూపర్ హిట్ నెంబర్. తర్వాత పరచూరి బ్రదర్స్ గారు డైరెక్టర్స్గా తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1984లో కాయ్ రాజా కాయ్ అనే తొలి తెలుగు సినిమాతో వాళ్ళు దర్శకత్వం తీయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శ్రీ భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, సర్పయాగం, మరో క్విట్ ఇండియా, సింగన్న ఇలాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇంకా ఇందులో మా తెలుగు తల్లి, రేపటి స్వరాజ్యం అంతలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి కూడా వాళ్ళు తీశారు. ఇంకా యాక్టర్గా కొన్ని సినిమాల్లోనూ నటించారు. 1993లో ఆశయం సినిమాలో నటించిన పరచూరి వెంకటేశ్వరరావు గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: లాటరీ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తరచూరి బ్రదర్స్ గురించి ఇంతసేపు మనం గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక కలం ఎంత శక్తివంతమో, ఒక మాట ఎంత ప్రభావం చూపగలదో, తెలుగు భాష ఎంత గొప్పదో గుర్తు చేసింది మనకు వాళ్ల రచనల ద్వారా. అంటే ఇద్దరు అన్నదమ్ములు రాసింది కేవలం డైలాగులు కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాసిన భావాలు. అంటే వాళ్ళు రాసిన డైలాగ్స్లో అమ్మ ప్రేమ ఉంది, నాన్న గౌరవం ఉంది, స్నేహం ఉంది, దేశభక్తి ఉంది, ధర్మం ఉంది. ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి అద్దం పట్టే విలువలున్నాయి. ఒక మంచి రచయిత సినిమా మాత్రమే విజయవంతం చేయడు, ఒక తరం ఆలోచనల్ని కూడా ప్రభావితం చేస్తారు. మరి ఇది పరచూరి బ్రదర్స్ గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తలు వింటారు.

దేవి సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత చైతన్య స్ఫూర్తిలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మన ముందున్న పనిని కంప్లీట్ చేయడం ఎంత ఈజీనో అంతే కష్టం కూడా. మన చుట్టూ జరిగే విషయాలు, మన ఆలోచనలు, వీటి నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా పనిచేయడం చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ మనకి ఎలా యూస్ అవుతుందో అని ఆలోచించడం మొదలు పెడితే దాని పూర్తి శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో మనకు అర్థమవుతుంది. సో మన మైండ్ మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ కనుక మనం పెంచుకున్నామంటే మనం బద్దకించే, పోస్ట్ పోన్ చేసే ఎన్నో పనుల్ని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ముందుగా 3 మెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే కనుక మన బ్రెయిన్ 3 రకాలుగా ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుందంట. అందులో ఫస్ట్ సెన్సరీ ప్రాసెసింగ్. సెన్సరీ అంటే మన సెన్సెస్ లైక్ కళ్ళు కానీ, ముక్కు, చెవులు, వేటి ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం. ఉదాహరణకి ఒక సినిమా చూసారనుకోండి, మన కళ్ళు స్క్రీన్ మీద ఉండే చూస్తుంది, సౌండ్ ఏమో మన చెవులు ప్రాసెస్ చేస్తాయి. అలాగే మనకిష్టమైన ఫుడ్ ఏదైనా సరే దాని వాసన మనకి బాగా గుర్తుండిపోతుంది. సో ఇలా మన బ్రెయిన్ సెన్సరీ ప్రాసెసింగ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9

0: 4630463 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తు చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. రెండవ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుంటే షార్ట్ టర్మ్ మెమొరీ ఇదేంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని కొంత సమయం మాత్రమే గుర్తుంచుకుంటుంది మన మైండ్. ఎట్లా అంటే మనం పొద్దున్న ఏం తిన్నాం, కాలేజీలో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పారు, ఇలాంటి సింపుల్ అలాగే అంత ఇంపార్టెంట్ కాని ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ మెమొరీ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. మరి తర్వాత లాంగ్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన

మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలని స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరికి ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనుంజులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనుంజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనుంజులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనుంజులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనుంజులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది.
ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిషా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సాకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:40:30.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక షార్ట్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారానే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ కాలం మనకి గుర్తుండేలా చేస్తుంది. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలుసుకున్న నేర్చుకున్న విషయాలు, ఇలా అన్నీ కూడా మన లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటాయన్నమాట. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఫ్రెష్గా గుర్తొస్తున్నాయన్నా, మీరు ఇప్పటికీ కూడా సైకిల్ కరెక్ట్గా తొక్కగలుగుతున్నారన్నా, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మైండ్తోనే చేస్తున్నారన్నా, ఇది మన లాంగ్ టర్మ్ మెమొరీ వల్లే సాధ్యపడుతుంది. అలాగే లాంగ్ టర్మ్ మెమొరీలో ఎమోషనల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనల్ని ఎవరైనా అవమానించినా, ఎవరైనా తిట్టినా, లేక ఎమోషన్స్ ఓల్డ్ మెమొరీని మనకి ఒకసారి గుర్తు చేస్తాయి. సో ఈ మూడు రకాలుగా మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తుందన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:47 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నాం. అయితే ఇప్పుడు ఒక 3 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 హ్యాబిట్స్ బ్రెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ని ట్రిగ్గర్ చేసి మన మెమొరీని, మన కాన్సన్ట్రేషన్ని పెంచుతుందంట. అందులో ఫస్ట్, రోజు ఏదో ఒకటి ఎంతో కొంత చదవడం. మనం రోజు చదివే కొన్ని వర్డ్స్ మన మైండ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఏదైనా చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్ యాక్షన్లో ఉంటుంది. ఇంకా మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా ప్రతిరోజు చదవడం అనేది మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ని స్లోగా అండ్ స్ట్రాంగ్గా పెంచుతుందన్నమాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఎక్సర్సైజ్ అనేది మన శరీరానికి చాలా మంచిది, అందులో ఏ డౌట్ లేదు. కానీ డైలీ ఎక్సర్సైజ్ అనేది మన మైండ్కి కూడా చాలా మంచిది. రోజు వర్కౌట్ చేయడం వల్ల మన బ్రెయిన్ పోర్షన్ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. ఈ బ్లడ్ వెసల్స్ వల్ల మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్లలో ఆలోచించే, గుర్తుంచుకునే ఎబిలిటీని కంట్రోల్ చేసే బ్రెయిన్ రీజియన్స్ కూడా బాగా యాక్టివ్గా ఉంటాయంట. సో రోజు ఎక్సర్సైజ్ చేస్తే మన బ్రెయిన్కి చాలా మంచిది, అండ్ మన మెమొరీ కాన్సన్ట్రేషన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది కూడా.

లక్ష్మి సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ని ఎలా పెంచుకోవాలనే విషయాల్ని మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం మన ఐడియాస్ని రాసుకోవాలి. అసలు ఐడియాస్ అనేవి లేకపోతే మన లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుందంట. అలాగే కొంతమంది ఐడియాస్ని ఎవరితోనూ పంచుకోరు, షేర్ చేసుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ని కాపీ కొట్టి ఎవరైనా యూజ్ చేసుకుంటారని. ఐడియాస్ని అకంప్లిష్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే మాటలు కాదు. సో అలాంటివి పట్టించుకోకుండా మనకు వచ్చిన ఐడియాస్ని ఒక చోట రాసుకోండి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, రాయండి. ఇలా చేసినప్పుడే మన మైండ్కి ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుందంట. అలా ఐడియాస్ కొన్ని రాస్తే మన బ్రెయిన్కి ఒక ఎనర్జీ వస్తుంది, మనం గోల్స్ మీద ఫోకస్ కూడా చేయగలుగుతాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్లో 1:35:33 అవుతుంది. అయితే నెక్స్ట్ మన మైండ్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకురావాలి, మన మైండ్ని మంచి యాక్షన్స్లో ఉంచాలంట. అలా ఉంచాలన్నా, దాన్ని ప్రతిరోజు డెవలప్ చేయాలన్నా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలామంది ఇది చేయరు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి తెలిసిన విషయాలు చాలా అనుకుంటారు. కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదనే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. సో మన మైండ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సిందే. ప్రతిరోజు ఏదైనా కొత్త ఛాలెంజ్ తీసుకొని మన మైండ్ని, అంటే మన మైండ్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుతుంది అది.

అయితే ఎలా అయితే ఒక వజ్రాన్ని సానబెట్టి దానికి ఆ షైన్ అండ్ లుక్ ని ఇస్తారో, అలాగే మన మైండ్ ని కూడా రోజు రోజు ఉపయోగించి దానికి ట్రైనింగ్ ఇచ్చి మన బ్రెయిన్ ని కూడా ఒక వజ్రంలా తయారు చేసుకోవచ్చు. మన ఫోకస్ పెంచుకోవాలన్నా, చేస్తున్న పని మీద అటెన్షన్ పెరగాలన్నా కొత్త కొత్త అలవాట్లు ఫామ్ చేసుకోవాలి, వాటిని పాటించాలి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. మైండ్ అలాగే మెమొరీ కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఏమంటారు పద్ధతులు, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని అన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు 5,000 పోస్టులకే అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటిస్తున్నారు. 2006లో మిడ్జిల్ ZPTCగా తొలి విజయం సాధించిన రేవంత్ రెడ్డి అనంతరం MLC, MLA, MPగా ఎన్నికై 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా ఊర్కొండపేటలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక నాయకుడు ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక ఛాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రతి పోరాటంలో తనకు అండగా నిలిచిన ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా మరింత బాధ్యతతో పనిచేస్తానని, ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన పర్యాటక ఆతిథ్య రంగాల వృద్ధికి అవకాశాల విస్తరణ అనే నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పర్యాటక విధానం 2025-2030కి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రపంచస్థాయి పర్యాటక మౌలిక వసతులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణారావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
1: ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన విద్యా శాఖలు పేరు మార్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని సమూహంలో మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను

0: ఇటీవల ఇటువంటి రక్షణతో అనేకమైనటువంటి నూతన నవరుడికి శ్రీకారం చుడుతున్నాడు మీరు చూశారు.
1: స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన జిల్లా ప్రజా సంబంధాలు, మీడియా, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఓటర్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ఈసీఐ నెట్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలోకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. దొడ్డి కుమరయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని భావితరాలకు చేర్చడం అందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభాకర్ చెప్పారు. విద్య సామాజిక వర్గాల అభివృద్దికి ప్రధాన మార్గమని, ఉన్నత విద్యతోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని కూడా మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్పై గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ, గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము గ్రామంలో ఒక శపథం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి ఎవ్వరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నెట్టి పరిస్థితిలో వాడమని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ,
1: తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాబోదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పోస్టుల సంఖ్యను పరిమితి చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పోలీసు ఉద్యోగార్థుల పోరాటాలకు బీజేపీ మద్దతుంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డిలోని సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజ జీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు, వాటి వాహనాలకు గ్రామస్తులు నో ఎంట్రీ విధించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 13 నుంచి 126 పెరిగింది. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ విద్య బలోపేతానికి శుభ పరిణామమని అన్నారు.
3: అడ్మిషన్స్ పెరగడంలో ముఖ్య కారణము ఆ విలేజర్స్ అందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించమని ఒక గ్రామ సభలో నిర్ధారించుకుని తమ పిల్లల్ని అందరినీ ఆ స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లలకు సరిపడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఆల్రెడీ స్కూల్ పాయింట్ కి చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ అని కాదని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం ఇది ఒక శుభ పరిణామం. ఇలాగే కొనసాగితే మన గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది.
1: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలంలోని 11 గ్రామాల్లో సర్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత తొలగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు స్థానిక తహసీల్దార్తో కలిసి పరండోలి, ముఖదంగూడ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎస్ఐఆర్ ఫోరాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన పలువురు అభ్యర్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి నియామక పత్రాలను నిన్న సాయంత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణలు నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో 20,000 ఖాళీలకు గాను 5,000 పోస్టులకే అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభ పక్ష నేత ఈరెడ్డి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 1:20:40 మరి కాసేపట్లో షో టైం కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 1 గంట దాటి 21 నిమిషాలు దాటుతుంది. మరి మనందరికీ తెలుసు, షో టైం కార్యక్రమంలో సినిమాలకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ టకటక పంపించేస్తారు. మరి ఇంతకీ వాళ్ళ మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? ప్రశ్న మరొకసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆర్యటూ సినిమా అండి. మరి తరువాత మనం అడిగిన మొదటి ప్రశ్న ఇవాళ షో టైంలో ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లు ఏంటి అని. చాలామంది ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరి ఇప్పటికీ మీరు ఇంకా ఈ ప్రశ్న ఇప్పుడే విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ ఆన్సర్ని రాసి పంపి, అదే మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేసి పంపండి. ఈ సాంగ్ తర్వాత నేను డెఫినెట్గా ఆన్సర్ ఏంటో, కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ని కూడా రివీల్ చేస్తాను.

బృందావనం నుంచి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత షో టైంలో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6th నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, అలాగే ఆ దేశాల పేర్లు ఏంటి అన్న ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ నేమ్స్ ఇప్పుడు చదువుతాను నేను. సేర్ల వెంకటేష్, సుగుణ రామ్ప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బాలకృష్ణ నర్సంపేట నుండి, ఇంకా ఇదే ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ బ్రూస్లీ సూరారం కాలనీ. ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్, శ్యామల. ఇంకిదే ఆన్సర్ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బాలాజీ, సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

బలరాం సరోజా విద్యా సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కీసర మండల్ గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణ, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి, చిరణ్ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు దేశాలు, అలాగే దేశాల పేర్లు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి తర్వాత ఇంకొక ప్రశ్న కూడా రెడీగా ఉంది మీ అందరి కోసం. ఏంటంటే లాస్ ఏంజల్స్ అనే ఈ నగరం, ఈ సిటీ మనందరికీ తెలుసు అమెరికాలో ఉంటుందని. మరి ఆ సిటీ ఏ పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది? ఆ సిటీ దేనికి ఫేమస్? ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే తెలుసుగా మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఈలోగా ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం

సూపర్ హిట్ నెంబర్ విన్నాం ఏ సినిమా నుండి, కాంచన సినిమా నుండి విన్న తర్వాత నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా వచ్చిందా లేదా చూద్దామా? లేదంటే ఇప్పుడు కనుక మీరు ఈ ప్రశ్న విన్నట్టయితే, లాస్ ఏంజల్స్ అనే సిటీ గురించి మీరు వినే ఉంటారు అమెరికాలో, మరి ఆ సిటీ దేనికి స్పెషల్, దేనికి ఫేమస్ అని అడిగిన ప్రశ్నకి మీ కనుక సమాధానం తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం, ఎందుకంటే ప్రేమంటా సినిమా నుండి.

సూపర్ హిట్ ఎనర్జిక్ ట్రాక్ విన్నాం, ఎందుకంటే ప్రేమంటా సినిమా నుండి. మరి మనం అడిగిన ప్రశ్నకి లాస్ ఏంజిల్స్ అంటే దేనికి ఫేమస్ స్పెషల్ అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, పైడిపాటి నాగభూషణ్ రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి, పాషా వరంగల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, సంతోష్ కుమార్ ఫ్రమ్ యాప్రాల్, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు పెడన నుండి డాక్టర్ కృష్ణస్వామి హైదరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్, ఇంకా కే గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి, మంచిర్యాల నుండి చంద్రమౌళి పద్మారాణి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినోదానికి అంటే సినిమాలకి ముఖ్యంగా అది లాస్ ఏంజెల్స్ ఫేమస్ అన్నమాట, రైట్? మరి స్టూడియో క్లాక్లో 1:47 అవుతుంది. మరి ఇంకొక సినిమాలకు సంబంధించిన ప్రశ్న అయితే మన లిజనర్స్ ఈజీగా కనిపెట్టిస్తారు. మరి ఇంతకీ ఆ సినిమాలకు సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను లేదా వినిపిస్తాను, చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు వినిపించే ఈ ఆడియో క్లిప్ ఏ సినిమా లేదో మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి పంపించండి. మరి ఇంతకీ ఆ క్లిప్ ఏందో వినేద్దామా?

గుర్తొచ్చిందా? చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇప్పుడే టైప్ చేస్తున్నట్టున్నారు. డెఫినెట్గా మీ పేరుని రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. మరి ఇంతకీ ఈ మీరు విన్న ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోదు, ఆ సినిమా పేరు మీకు తెలిసినట్టయితే టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈలోగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా నుండి దినకర్ ప్రణవి సునీల్ కశ్యప్ పాడిన తెలిసి తెలిసి అనే ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టే ట్యూన్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ಮನೋಜನರಂಜನೆ. స్టూడియో క్లాక్లో 154 దాటి టైం ముందుకు వెళ్తోంది. మన షో టైంలో మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది,

0: ఎంత సూపర్ గా ఉంది కదా. మరి ఇది ఏ సినిమాలోది అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా ఆన్సర్ పంపించారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. ఇంకా వీరితో పాటు పిపి రావు, కేవీ రావు ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనిత ఫ్రమ్ సీతాపల్ మండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి కరెక్ట్ ఆన్సర్. గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి. ఇంకా ఎంఎం శాస్త్రి, రాజన్న సిరిసిల డిస్టిక్ రుద్రవరం నుండి రాపర్తి నర్సింగ్. ఇంకా సీను రాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేష్ నందిపేట నుండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా హనంకొండ జిల్లా ధర్మసాగర్ నుండి పావని వేణు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేదురుని కళ్యాణ్చారి కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, పోగుల శ్రీనివాస్, లక్ష్మీ శ్రీనిధి, సిద్ధార్థ్ బీరవల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ డిస్టిక్ చిత్రయాల గ్రామం నుండి వెంకటాచారి వరలక్ష్మి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, వీరితో పాటు ఆనందం రామలక్ష్మి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇంకా బాగ్లింగంపల్లి నుంచి శ్రీనివాస్, పోలేపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సాహస వీరుడు సాగర కన్య సినిమా నుండి మీనా మీనా అనే ఈ పాటకి ముందు ఈ ఆడియో స్టార్ట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి ఇది వాళ్ళ షో టైం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కార్తికేయ సినిమా నుండి. హరిచరణ్ పాడిన సాంగ్ సరిపోవు. నిజంగా మనకి ఎన్ని ప్రశ్నలున్నా అస్సలు సరిపోవు కదా. స్ట్రేట్ యూన్
1: సరిపోవు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15:30.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. తెలుగు సినిమా తొలి మహిళా నిర్మాత, గాయని, పురుష పాత్రధారి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ. తెలుగు సినిమా తొలితరం రంగస్థల నటీమణి, తొలి కథానాయిక, నేపథ్య గాయని, నిర్మాత కూడా. మన తెలుగు చలన చరిత్రలో అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించి మొట్టమొదటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచిన మహోన్నత కళాభినివేశి దాసరి కోటిరత్నం గారు. ఈ సందర్భంగా అంతటి ప్రతిభాశాలి, విలక్షణమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన తొలితరం చలనచిత్ర నటీమణిని శక్తిశీలిలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం.

దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఒక విలక్షణమైన పోలికుందని కళాచైత చాతుర్యంతో చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న భానుమతి రామకృష్ణ గారు, ఎస్ వరలక్ష్మి గారు, జి వరలక్ష్మి గారు దాసరి కోటిరత్నం గారి అభినయాన్ని ఆదర్శంగా తీసుకుని వృత్తిలో విలక్షణంగా రాణించి పేరు ప్రఖ్యాతులు సాధించారు.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:20. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారు 1910 December 20 గుంటూరు జిల్లా పత్తిపాడులో జన్మించారు. వాళ్ల నాన్నగారు రంగస్థల నటుడు కావడంతో చిన్నతనం నుండి నటనలో శిక్షణిచ్చారు. అలా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళాభివేశం దాసరి కోటిరత్నం గారి రక్తంలో జీర్ణించుకుపోయింది. 9 సంవత్సరాల వయసున్నప్పుడే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడిగా, లవకుశిలో కుశుడిగా, భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాదుడిగా నటించారు ఆవిడ.

స్టూడియోక్లాక్లో 2:32 టైం అవుతుంది. శక్తిశీలు వింటున్నారు దాసరి కోటిరత్నం గారి గురించి. అలా నాటకాల్లో నటిస్తూనే శ్రీ రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఒకవైపు అత్యంత సహజ నటనకు మధురమైన గాత్రం తోడవటంతో మంచి నటిమణిగా అతి చిరకాలంలోనే పేరు సంపాదించుకున్నారు కోటిరత్నం గారు. సహజ సిద్ధమైన సాత్విక స్త్రీ పాత్రలే కాకుండా రామదాసు, కంసుడు లాంటి గంభీరమైన పాత్రలు పోషించి మెప్పించారు. కోటిరత్నం గారికి సావిత్రి నాటకంలో శ్రీకృష్ణ పాత్రలు కూడా ఆ రోజుల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెప్పించాయన్నమాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలు వింటున్నారు. ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గారు, ఏకంగా దాసరి కోటిరత్నం గారి మధురమైన గాత్ర పరిచయం బాగా తెలిసిందే. ఎందుకంటే ఆ పాడే విధానాన్ని సొంతంగా పాడాలన్న తపనే ఒక స్ఫూర్తిగా తీసుకొని స్వయంగా ప్లేబ్యాక్ కూడా భానుమతి రామకృష్ణ గారే పాడుకోవాలని నిర్ణయించుకున్నారంట దాసరి కోటిరత్నం గారిని చూసిన తర్వాత.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: స్టూడియో క్లాక్లో సమయం 2:42:30 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ ఒకసారి మాటల్లో అలా కన్నంబ గారితో ఇలా అన్నారంట. అయితే ఒకసారి కన్నా అంటే మనం తర్వాత మన పేరు నిలబెట్టే అమ్మాయి భానుమతే అన్ని రంగాల్లో ప్రజ్ఞని సంపాదించుకునే అర్హత ఆ అమ్మాయికి మాత్రమే ఉంది. చూడు భవిష్యత్తులో ఎంత పేరు సంపాదించుకుంటుందో అన్నారంట. దాసరి కోటిరత్నం గారు అన్నమాట నిజమైంది. ఎందుకంటే మనం కూడా చూసాం, భానుమతి రామకృష్ణ గారు కూడా దాసరి కోటిరత్నం గారిలాగే వర్సటాలిటీ మెయింటైన్ చేశారు. గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, ఇంకా యాక్టర్గా కూడా ఎంతటి స్థాయికి చేరుకున్నారో మనందరికీ తెలిసిందేగా.

శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దాసరి కోటిరత్నం గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మైలురాళ్ల గురించి తెలుసుకుందామా? ఆవిడ తొలి మహిళా నిర్మాత, మధుర గాయని, సినిమా టైటిల్ రోల్ పోషించిన ఫస్ట్ యాక్ట్రెస్ కూడా ఆవిడే. తొలి మహిళా నాటక బృందకర్త, ఇంకా చెప్పాలంటే పురుష పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే. మన దక్షిణాది, మన సౌత్ నుంచి కలకత్తా సినిమా కోసం వెళ్ళిన తొలి యాక్ట్రెస్ కూడా. ఇంకా నారద పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు కదా. తెలుగు సినిమా నాటక రంగాల్లో 45 సంవత్సరాల పాటు విశేష కృషి చేసిన దాసరి కోటిరత్నం గారు 1972 డిసెంబర్లో చిలకలూరిపేటలో చివరి శ్వాస విడిచారు. అంతటి సులక్షణరాలైన సుశిక్తురాలైన కళామ తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన దాసరి కోటిరత్నం గారు ఇవాల్టి మన శక్తిశీలి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాలు ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వినండి.

బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్ వీరందరూ కోరుతున్నారు భక్త తుకారాం చిత్రం నుండి పాట వినిపించమని. వీరందరూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి కోరుతున్నారు. మరి వినండి వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లూకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 6వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి

కుమార్ వీరందరూ కోరుతున్నారు. డాడీ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సేవలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. మరొక గమనిక. ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మోతిబిందు, గ్లోకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 503001. మరి ఆలస్యం చేయకండి, లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. ఇంకా ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నందిపేట్ వెల్మల్ గ్రామం నుండి సరోజన, కరుణాకర్, విజయ, లక్ష్మి, జ్ఞానేశ్వరిదేవి, ఉదయ్ కుమార్ వీరందరూ కోరుతున్నారు హంగామా చిత్రం నుండి పాట వినిపించమని. మరి ఘంటసాల జేసీ గిఫ్ట్ సుజాత గారు పాడిన ఈ పాట వినండి.

ప్రకటన వినండి. నిజామాబాద్ కలెక్టర్ గారి ప్రకటన. నిజామాబాద్ జూన్ 25 పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యురేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యురేషన్ ఫారం అందించినట్లుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యురేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ గారు పాల్గొన్నారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయబడమైనది. ప్రకటన విన్నారు. శ్రుతులు 103.2 MHz పై అభిరుచి శ్రోతులు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు వింటున్నారు. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం, న్యాల్కల్ రోడ్, నిజామాబాద్ జిల్లా. పిన్కోడ్ నెంబర్ 50301.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కండి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మోతిబిందు, గ్లోకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ ముఖల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

0: ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గిన తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
6: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభం.

0: లేజర్ చికిత్స.
1: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
0: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక గీతం.

శ్రోతలు, మీరు ఇంతవరకు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ఇప్పుడు వింటారు సినీ రంజని తెలుగు సినిమా పాటల కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంగిణి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఎస్పి బాలు గారు, చిత్ర పల్లవి బృందం గారు పాడిన ఈ పాట శుభ సంకల్పం చిత్రం నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సేతన్ మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్. ఇప్పుడు వినండి బొంబాయి చిత్రం నుండి ఈ పాట.

శ్రుతులు మీరింత వరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మరి అంతవరకు విందాం ఇదే పాటను.

0: This is Akashvani, the news read by Naresh Mago. In a major boost to the India Semiconductor Mission, Prime Minister Narendra Modi inaugurated the CJ Semi-Outsourced Semiconductor Assembly and Test OSAT facility at Sanand in Gujarat a short while ago. Developed under the India Semiconductor Mission with an investment of over 7,500 crore rupees, the facility marks a major milestone in the country's tech manufacturing journey. Prime Minister Modi is currently addressing the program, so let's go over live to Sanand to listen to his address.
1: Design centers khulenge aur phir yahan se naye startups bhi niklenge. यही क्लस्टर की ताकत होती है. एक उद्योग सैकड़ों उद्योगों को जन्म देता है, सैकड़ों उद्योग लाखों रोजगार पैदा करते हैं और ये लाखों रोजगार पूरे क्षेत्र की अर्थव्यवस्था बदल देते हैं. और ये सिर्फ सानंद में ही नहीं हो रहा, देश के अनेक राज्यों में भी सेमीकंडक्टर के क्लस्टर बन रहे हैं. साथियों, आज भारत में सेमीकंडक्टर सेक्टर के इस उभार से सभी उत्साहित हैं.
0: Earlier, Prime Minister Modi inaugurated and laid the foundation stone for development projects worth over 1,05,000 crore rupees in Rajasthan, marking a major push to infrastructure, energy, transport and employment generation in the state. During his day-long visit, the Prime Minister inaugurated the new terminal building at Jodhpur Airport. Thereafter, he dedicated the country's most modern greenfield refinery cum petrochemical complex to the nation in Pachpadra in Balotara district. A greenfield refinery is an industrial processing plant built from scratch on undeveloped clean land. Addressing the program, Prime Minister Modi said the conflict in West Asia had triggered the biggest energy crisis of the 21st century, but India successfully overcame the challenge through timely decisions, effective diplomacy and prudent management of national resources.
1: हमने संकट शुरू होते ही रिफाइनरी के सामर्थ्य पर फोकस किया. औद्योगिक काम के लिए जो गैस बनती थी उसकी जगह रिफाइनरी को रसोई गैस एलपीजी बनाने के लिए कहा गया और 7 दिनों के भीतर भीतर एलपीजी के उत्पादन में बढ़ोतरी हुई. पहले जो 35,000 मैट्रिक टन एलपीजी का उत्पादन देश में होता था, संकट के दौरान वो 54,000 मैट्रिक टन बढ़ गया.
0: The monsoon session of parliament will commence on the 20th of this month. It will continue till the 13th of August. Parliamentary Affairs Minister Kiran Rijiju today informed that President Draupadi Murmu has approved the proposal of the government to convene the monsoon session of parliament from the 20th of July. In a social media post, Mr. Rijiju said the session will focus on meaningful debate, discussion and decisions on issues of national importance. India's long-standing contribution to global peacekeeping mission has received a significant recognition as 651 Indian Army personnel serving under the United Nations have been awarded the prestigious United Nations Medal during a ceremonial medal parade held at the Permanent Operating Base SAIC in the Democratic Republic of Congo. The medals were presented during a ceremony held yesterday, honoring the Indian contingent for its professionalism, operational excellence and dedicated service under the United Nations peacekeeping mission. A Delhi court today rejected the bail pleas filed by Umar Khalid and Sharjeel Imam in Delhi riots conspiracy case. Additional Sessions Judge Sameer Bajpai of Karkar Duma Court dismissed the bail pleas filed by both the accused persons. Moving on to sports, in men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 p.m. India time. The opening game of the 5-match series was abandoned due to rain at Chesterley Street. The third match will be played in Nottingham on the 7th of July. And that is the end of this news bulletin.
2: Akashvani, samyam 6 gantla 10 nimshalu, prakatana anantaram, telugulo prantiya vartalu vindam.
3: Comprimiam, ज्यादा बोनस अपनों के लिए सबसे सही RBI, इससे बेहतर कुछ नहीं।
4: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RBI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ZPTCగా 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను ఎమరేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని అభినందించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ
6: నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకుని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మిడ్జిల్ ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్క.
5: హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు, ఇది కేవలం యూనిఫామ్ మాత్రమే కాదని, కార్మికుల శ్రమ ధైర్యం అంకిత భావానికి వారి చెమట చుక్కకు ప్రతీక అని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా కంపెనీల యూనిఫాం ధరించే సంప్రదాయాన్ని కొనసాగించడం సంతృప్తినిస్తోందన్నారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్టం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా కేటాయిస్తుంటే ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లో పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా పాఠశాల విద్యార్థులు ఇతరులు కలిసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 100,000 పోస్టు కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం జనజాగృతిలో భాగంగా ఈ సదస్సును నిర్వహించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించడాన్ని ఆయన అభినందించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేయాలని, విత్తనాలు ఎరువుల లభ్యతను తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సురక్షితమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలల మౌలిక వసతుల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పోలీసు ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. యువకులపై కేసులు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సీపీఐ రాష్ట కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ఈటి నరసింహ, ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొమరయ్య త్యాగం నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని కొనియాడారు. నేటి పాలకులు ప్రజాహక్కులను కాలరాస్తున్న తరుణంలో సామాజిక న్యాయం కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 27 ప్రాయంలోనే గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్డీఈ సంయుక్తంగా నిర్వహించే అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 జిల్లాల్లో జరగనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఇటీవల ఉత్తీర్ణులైన వొకేషన్ విద్యార్థులు, ఫ్రెషర్స్ ఈ మేళాకు అర్హులు. దీని ద్వారా అభ్యర్థులకు నేరుగా ప్లేస్మెంట్తో పాటు నెలకు 9,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమేలను, సర్టిఫికెట్లను, గుర్తింపు కార్డులతో ఈ డ్రైవ్కు హాజరు కావచ్చు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత మార్గాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి విస్తృతమైన ఆటోమొబైల్ పరీక్షలు, సంప్రదింపుల బ్యాకప్తో కొనసాగుతున్న ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఇథనాల్ అనేది మొక్కల ఆధారితమైన అత్యంత స్వచ్ఛమైన ఇంధనం. ఇది వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులో 1,33,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10,00,000 కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

0: పూజలు అందరూ పుణి భజంతగా పుణి అయ్యా పుణి వయసునంత నా నామమైన
1: అవును
0: చిత్తండా భూపతి అంటున్నారు.
1: భూపతి
0: అవును మా నగరము కాంచీపురపెడనము నా భార్య నా శుక్లాదేవి
1: శుక్లాదేవి
0: నా కుమారుడు శ్రీయాలుడు
1: భక్త శ్రీయాలుడు
0: అవును
1: అడుగునా
0: నిజముగా
1: ఆ సరే మరి
0: నా మామో విడవే ముద్దులా గుమ్మా కాదోడు శుక్లాదేవి అందూరే బంగారు బొమ్మ నా జన్మనామము శుక్లాదేవి అంటున్నారు.
2: నీ నామము శుక్లాదేవి అంటున్నారా?
1: అవును.
2: సరేను. అయితే ఇప్పుడు ఎవరు ఆ పరమేశ్వరుడి పేరట నేను ధర్మకంకణం కట్టుకుంటున్నాను. ఆ శివశంకరుడి పేరట చెప్పలేదు. అర హర హర హర హర మహేశ్వర. ఇప్పుడు శ్రుతండ భూపతి ధర్మకంకణం కట్టుకున్నాడని బేరీయాంచమి.
1: శ్రుతండ భూపతి అయినా ధర్మకంకణం కట్టుకున్నాడని
0: అర హర హర హర హర మహేశ్వర. ఏమి ఇప్పుడైనా ధర్మకంకణం కట్టుకున్నాను, ఆ శంకరుణ్ణి వేడుకుంటున్నాను.

0: వినరా, ఇప్పుడు ఆ దాన ధర్మము చేయచ్చు. ఆ శంకరుని పేరిట దాన ధర్మము చేస్తున్నాను. ఆ చిత్తండాభుపతి దాన ధర్మం చేస్తున్నాడు, వేరే ఆయన చూడండి
1: దాన ధర్మం చేస్తున్నాడు.

0: నందకేశ్వరా. నా పేరేనా? పార్వతీదేవిని.
1: నీ పేరు పార్వతీదేవి అంటారు. ఎక్కడ పోతున్నారా?
0: నా భర్తాలుడేనా శివశంకరుడు.
1: నీ భర్తాలుడేనా శివశంకరుడు?
0: అవును.
1: ఆ బోళాశంకరుడైనా నీ భర్తాలుడు కావాలి.
0: అవును.
1: మరి ఎక్కడ వెళ్తున్నారు?
0: ఇక్కడ సభ మందిరానికి వచ్చాము.
1: వచ్చా?

0: అవును సరే
1: పార్వతి
0: స్వామి
1: పార్వతి
0: స్వామి శివశంకర
1: ఈ సమయమున ఎవరు కాంచీపురి వాసుడు శత్రుండ భూపతి శంకరుని పేరు మీద ధర్మకంకణం కట్టుకున్నాడు
0: కట్టుకున్నాడు
1: నేను ఇక్కడ వాని నగరం వెళ్ళి
0: అవును
1: వాని భక్తి చూసి వచ్చేసాను ఇక్కడ ఎండుకొండ వద్దు నువ్వు
0: సరే ఉంటాను స్వామి ఇక్కడ ఉంటాను
1: హర హర హర హర శంభో మహేశ్వరా.

0: ఆ శంకరుని పేరట ధర్మకంకణం కట్టుకున్నాను, లేదనకుండగా దాన ధర్మము చేస్తున్నాను. ఇప్పుడు నా పరమేశ్వరుడైన ఆ పరమేశ్వరుని పేరట ధర్మకంకణం
1: కట్టుకున్నాను. చిత్తుండ భూపతి
0: స్వామి,
1: చిత్తుండ భూపతి, నా ఎవరి పేరు మీద ధర్మకంకణం కట్టుకున్నావు నీవు?
0: ఆ శివశంకరుడి పేరట
1: దానము ధర్మము చేస్తున్నావు నీవు?
0: లేదనకుండగా దాన ధర్మము చేస్తున్నాను.
1: నీ భార్య శుక్లాదేవి?
0: నా భార్య శుక్లాదేవి.
1: నీ కుమారుడు భక్త శ్రీయాలుడు?
0: శ్రీయాలుడు.
1: నిజముగా నేను దానము చేయవచ్చు, దండమైన వచ్చాను కదా.
0: వచ్చారా? ఇదే దండములు స్వామి, ఇదే దండము.

0: స్వామి, మీరు అడిగినది లేదనకుండగా నేను విచ్చదాను స్వామి, కోరుకోమే.
1: ఇవ్వగలుగుతావా?
0: అవును.
1: నేను అడిగినది నువ్వు, దానము ధర్మము నేను అడుగుతాను, ఇస్తావు నువ్వు?
0: ఇస్తాను స్వామి.
1: ఇవ్వగలుగుతావా?
0: అవును.

0: మహేశ్వర
1: చెప్తున్న మహారాజా, నేను ధనం అడగలేదు,
0: అడగలేదు,
1: పైసలు అడగలేదు,
0: అడగలేదు,
1: బంగారం అడగలేదు. నేను కోరినది ఏమిటంటే తెల్లనే చెరుకును కోరాను, నువ్వు తెస్తావా?
0: అటులనా? తెస్తాను స్వామి. శ్రీరా

0: స్వామి, నా శిరసు అనగా నా తల వంచి నీ పాదపీఠమునకు నేను శరణు చేస్తాను స్వామి.
1: నేను అడిగినవి చదవా?
0: ఇస్తాను స్వామి.
1: ధరణి వెంగ

0: చెప్పారా?
1: ఏ శిర్తుండ భూపతి,
0: ఏమంటి స్వామి?
1: నీ నగరం కాంచీపురి పట్టణము. అయితే నేను అడిగినది నువ్వు లేదనకుండా ఇవ్వగలుగుతావా?
0: ఇస్తాను స్వామి.
1: నేను కోరినటువంటి తెల్లని సరుకులు.
0: తెల్లని సరుకులు?
1: ఆ సరుకులు తీసుకురండి.
0: సరే స్వామి.
1: నువ్వు వచ్చిందాక ఈ కాంచీపురి పట్టణం మీ నగరంలో ఉంటాను, నువ్వు వెళ్ళండి కదా.
0: సరే స్వామి, వెళ్తాను.

చెప్పరా? స్వామి, నీ భక్తుడనాయి ఈ శరకులకు నేను వెళుతున్నాను స్వామి. ఎక్కడ చూసిన దంటక.

0: ఏమి ఎక్కడ చూసినా సరుకులు అగుపడతలేవు స్వామి శంకర శంకర నీ
1: పరమాత్మ భూపతి. శంకరుని పేరట ధర్మన కంకణం కట్టుకున్నాడు. నేను దంగమే విషయం కట్టుకుని వచ్చాను కానీ శంకరుడవని నన్ను ఏర్పాటు చేయలేదు కదా. ఈ సమయమున శరుకుల కోసం ఎంతో బాధపడుతున్నాడు. మృగములు సింహములు గజములు ఏనుగులు అడవిలో మ్రింగుతనేస్తున్నాయి కానీ ఎవరిని వేడుకుంటున్నాడు? ఎండికొండ వాసుడు ఎవరు? శంకరుడు. అతన్ని శంకరుణ్ణి వేడుకుంటున్నాడు కదా. నేను చాలా దుఃఖపడుతున్నాడు, భక్తిపరుడు. ఈ సమయమున నేను చిన్నగా ఒక తెల్లని చెరుకులు తోడగాయించదు నా మహిమతోను. ఓం నమో పార్వతి నమో
0: శివ. ఇక్కడైనా తెల్లని సరుకులు కానేస్తున్నాయి. ఈ తెల్లని సరుకులు కొట్టుకొని ఒక చేత కొట్టి ఒకటే చేత మోపు కట్టి ఒకటే చేత వెత్తుకుని పోయేదాన్ని. భూరి నడిపి పేరు

స్వామి, ఇక్కడ చెరుకులు కొట్టినాను. ఈ చెరుకులు కొట్టి ఒక చేట మూటగర్చినాను. మూటగట్టి ఎత్తుకుందామంటే ఆ చెరుకులు లేస్తలేవు. ఆ శంకరా.

0: శంకర, శంకర నిన్ను చాలా వేడుకుంటున్నాను. ఈ సెరుకులు నా తలపైన లేస్తలేవు స్వామి, నీ పాదములకు మృక్కెదను. ఈ సెరుకులు లేస్తలేవు స్వామి.
1: ఎవరు? శిర్తుండా భూపతి, సెరుకులు అడిగినాను నేను. సెరుకుల కొరకై ఖడ్గము తీసుకోని నేను చెప్పినాను. ఒక చేత నరకాల, ఒక చేత మోపు కట్టాల, ఒక చేత లేపుకున్నాలా నిన్ను. ఆ విధముగా ఆ మోపు లేవగసినది. నన్ను శంకరుణ్ణి వేడుకుంటున్నాడు. ఆ మోపు లేచినట్టుగా నేను నా శంకరుని మేమేతోని నేను భక్తి చేస్తున్నాను. ఓం నమో
0: శివా. ఏమి, ఆ పరమేశ్వరుని భక్తితోని ఈ చెరుకులైన ఒక చేత లేపుకొని ఎత్తుకోగానే అలకగలేశాయి. అరహర హర.

0: హర హర హర హర మహేశ్వర స్వామి.
1: చెప్తున్న మహారాజా
0: స్వామి,
1: సరుకులు తెచ్చావా?
0: ఇదిగో సరుకులు తెచ్చారు స్వామి.
1: తెల్లనే సరుకులు నేను కోరినాను.
0: కోరినావా? తెచ్చినాడు స్వామి.
1: ఇవ్వండి,
0: ఇదిగో తీసుకోము.
1: ఎవరు? శత్రున్న మహారాజు చాలా భక్తిపరుడు, శ్రీయారుడు. అతని కుమారుడుగా భక్తిపరుడే. అతని భార్య ఎవరు? శుక్లాదేవిసుగా భక్తిపరుడాలే. శంకరుని పేరు మీద ధర్మగంగనం కట్టుకొని లేదన్న వారికి దానము ధర్మము చేయగలుగుతున్నాడు. నేను అడిగినది ఏమిది? చెరుకులు. తెల్లని చెరుకులు అడిగితే లేదనకుండగా తెచ్చాడు. ఈ చెరుకులు తీసుకొని మా భార్య ఎవరు? పార్వతీదేవి. ఎండికొండకు పోయి ఆ అమ్మాయికి చెప్తాను. ఓం పార్వతీ
2: పరమేశ్వర.
1: ఆ శిర్తుండ, ఆ శిర్తుండ భక్తి పరుణివి. ఆ శిర్తుండ
2: శంకర,
1: ఎంత భక్తి
2: పరుణివిశ్వర.
1: చెరుకులు,
2: తెల్లని చెరుకులు. ఎక్కడి
1: చెరుకులు తెచ్చాను?
2: ఎక్కడి స్వామి? అవి
1: శిర్తుండ మహారాజు ఇచ్చాడు.
2: ఇచ్చాడా?
3: శ్రీతులం. ఇంతవరకు చిందుల పెద్ద బాబయ్య బృందం వినిపించిన భక్త సిరియాల చిందు యక్షగానం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
4: రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విందాం.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవికాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క, మోడెం, తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తులుసు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని 1 ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతము పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్ళుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని, ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు
కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండా మితాలిన 200 లీటర్లు నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటి పారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30-40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300-450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి మరియు బృందం పాడిన పాట విందాం. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఇంకా ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. ఇంకా నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాలు వినండి. మరి ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇంకా 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి ఏఈఓ సాయి సచిన్ గారు వివరాలు తెలియజేస్తారు. ఇంకా 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి చిత్ర సినిమా వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 8:30 లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 అఖిల భారతీయ రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం వింటారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:40 సూక్తి సుధ వినిపిస్తారు బి జోసెఫ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ కె సవితారాణు గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. ఇక 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్టు డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హంస విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన పాటల కార్యక్రమం గంటపాటు కొనసాగుతుంది. ఇక 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాల్లో ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసును ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ది జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते
0: हैं. పచ్పద్రా రిఫైనరీ భారత్ అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైల్ రైల్ లాంటి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్ లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలు నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారీ ఊపునిస్తూ గుజరాత్ లోని సనంద్ లో సిజీ సెమీ అవుట్ సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप ప్యాకేజింగ్ కా కమర్షియల్ ప్రొడక్షన్ షురు హో రహా హై.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయి అని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టీయర్ 2, టీయర్ 3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్దిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్ 2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యుపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్ లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 20వ తేదీన ప్రారంభమవుతాయి, 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
2: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లు ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 గంటలకు తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15.

Poison Money. వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి ఈ కార్యక్రమంలో వింటారు పుట్టగొడుగుల పెంపకం గురించి ఏఈఓ సాయి సచిన్ గారు తెలియజేసే వివరాలు.
1: ఈరోజు మనం మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యువత సాధికారతే భారతదేశ సాధికారత అనే ప్రోగ్రామ్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు మన దేశంలోని యువతకు వివిధ వ్యవసాయ రంగాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా యువతకి వ్యవసాయం పట్ల అధునాతన పద్ధతుల గురించి శిక్షణ అందించడానికి ఈ పథకం ఉద్దేశించబడింది. ఈ పథకం ద్వారా పుట్టగొడుగుల పెంపకము, తేనెటీగల పెంపకము మరియు నర్సరీల పెంపకం, సూక్ష్మనీటి పారుదల మరియు వివిధ రంగాలలో యువతకు శిక్షణనివ్వడానికి భారత కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే పుట్టగొడుగుల పెంపకము గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టగొడుగుళ్ళు శిలీంద్రాల మొక్కల్లో హానికరమైన తెగుళ్ళు కలగజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. అటువంటివే పుట్టగొడుగులు. ఎన్నో పోషక విలువలు కలిగి కొవ్వు మరియు పిండి పదార్థం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉండటం వలన పోషక లోపముతో బాధపడుతున్న మహిళలకు, చిన్నపిల్లలకు, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్నాయ ఆహారంగా సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో పుట్టగొడుగుల్లో ఉండే పోషక విలువలు, ఉపయోగాల గురించి అందరిలో అవగాహన పెరుగుతున్నందువల్ల మరియు వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వల్ల చాలామంది నిరుద్యోగ యువత మరియు మహిళలు పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. పుట్టగొడుగుల్లో సుమారు 20,000 రకాల జాతులు ఉన్నాయి. కేవలం 2,000 జాతులు మాత్రమే ఆహారంగా తీసుకోవడానికి అనువుగా ఉన్నాయి. ఇందులో 200 రకాలను మాత్రమే కృత్రిమమైన వాతావరణంలో పెంచగలము. వీటిలో సాధారణంగా కేవలం 4 రకాలనే సాగు చేస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం. మొదటిది వరిగడ్డి పుట్టగొడుగులు. ఇవి 28 నుండి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరియు తేమ శాతం 80 నుండి 95% ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి అనువుగా ఉంటాయి. ఈ వరిగడ్డి పుట్టగొడుగులు పెంచడానికి అనువైన సమయం మార్చి నుండి సెప్టెంబర్ వరకు పెంచుకోవచ్చు. అలాగే రెండవ రకం పుట్టగొడుగులు బటన్ పుట్టగొడుగులు. ఇవి 14 నుండి 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 90 నుండి 95% వరకు తేమ ఉండే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ బటన్ పుట్టగొడుగులను సెప్టెంబర్ నుండి జనవరి వరకు పెంచుకోవచ్చు. మూడవ రకం ఆయిస్టర్ పుట్టగొడుగులు. ఇవి 24 నుండి 28 డిగ్రీ సెల్సియస్ డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద 80 నుండి 85% తేమ ఉన్న పరిస్థితుల్లో పెంచవచ్చు. ఇవి జూన్ నుండి ఫిబ్రవరి కాలం వరకు పెంచుకోవచ్చు. నాలుగవది పాల పుట్టగొడుగులు. ఇవి 30 నుండి 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 80 నుండి 95% తేమ ఉండే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మార్చి నుండి అక్టోబర్ వరకు ఈ పాల పుట్టగొడుగులు పెంపకం చేపట్టవచ్చు. ఈ పుట్టగొడుగుల్లో అనేక రకాల పోషక పదార్థాలున్నాయి. ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాలుగా పరిగణించవచ్చు. పెరుగుదలకు కావాల్సిన లైసిన్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటం వల్ల ఇవి అధిక జీర్ణశక్తిని కలిగి ఉంటాయి. ఇవే కాకుండా పుట్టగొడుగుల్లో 89 నుండి 91% వరకు నీరు, 0.97% నుండి 1.26% లవణాలు, అలాగే 2.78 నుండి 3.94% వరకు మాంసకృత్తులు ఉంటాయి. దాంతోపాటు 0.25 నుండి 0.65% కొవ్వు పదార్థాలు, 0.09 నుండి 1.67% వరకు పీచు పదార్థాలు మరియు 5.30 నుండి 6.28% వరకు పిండి పదార్థాలు ఉంటాయి. ఈ పుట్టగొడుగులు పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. ఇవి తక్కువ వ్యవధిలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన గడ్డి, చుప్ప, ఇతర పదార్థాలలో కొద్దిపాటి ఖర్చుతో వీటిని పెంచుకోవచ్చు. నిరుద్యోగ యువతకు పుట్టగొడుగుల పెంపకం వరదాయకమని చెప్పవచ్చు. ప్రతి 100 గ్రాముల తాజా పుట్టగొడుగులు 43 కిలోకేలరీల శక్తినిస్తాయి. అలాగే పుట్టగొడుగుల్లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండటమే కాక ఇవి శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ను పెంచుతూ గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇప్పుడు పుట్టగొడుగుల రకాలు తెలుసుకుందాం. ఒకటి, తెల్లగుండి పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు చిన్నగా తెల్లగా గుండీల మాదిరిగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. వరి లేదా గోధుమ గడ్డి ఇతర రసాయన ఎరువుల కలయిక తయారు చేసిన పదార్థంపై మాత్రమే పెంచగలము. వీటిని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తున్నారు. వీటి పెరుగుదలకు 14-16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 90-95% గాలిలో తేమ ఉండే చల్లని ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. వీటి పెంపకానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. ఆధార పదార్థం అత్యంత నాణ్యమైనదిగా ఉండాలి. రెండవది, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల వీటిని ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అని పిలుస్తారు. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్మో ముత్యపు చిప్ప, గ్రే మరియు పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పుట్టగొడుగుల సాగుకు 24-28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80-85% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూలం. వీటిని రైతులు తమ వద్ద లభించే వరిగడ్డితోనే కాక వ్యవసాయ సంబంధమైన ఏ వ్యర్థ పదార్థం ఉపయోగించైనా సులభంగా పండించుకోవచ్చు. మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడులను ఇస్తాయి. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడి చే అధిక లాభాలను సంపాదించే రకంగా ఇవి ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని అధికంగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తారు. మూడవది, పాల పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగుల పెంపకం కొద్దిపాటి చిన్న మార్పులతో ముత్యపు చిప్ప

0: పుట్టగొడుగుల పెంపకంను పోలి ఉంటుంది. ఈ పుట్టగొడుగుల పెంపకానికి 30 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80 నుండి 95 డిగ్రీల గాలిలో తేమ తగిన వెలుతురు అవసరమవుతాయి. మార్చి నుండి అక్టోబర్ వరకు గల వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది. పరిస్థితులకు అనుకూలంగా తగుపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరమంతా ఈ పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. 4వది వరిగడ్డి పుట్టగొడుగులు. ఈ రకం పుట్టగొడుగులు వరిగడ్డిని ఉపయోగించి పెంచుతారు. వీటి కాడలు మృదువుగా ఉండి 38 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి పెరుగుదలకు 30 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 85 నుండి 90% గాలిలో తేమ అనుకూలమైనవి. ఈ ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు విధానం పరిశీలించినట్లయితే వీటి పెంపకానికి మన వాతావరణం అనుకూలం ఉండటమే కాక సులభంగా పెంచడానికి వీలవుతుంది. అధిక లాభాలను గడించవచ్చు. కాబట్టి మన వాతావరణంలో వీటి పెంపకానికి ఆసక్తి పెరిగింది. ఈ పుట్టగొడుగుల పెంపకానికి కావలసిన వస్తువులు ఏమిటో చూద్దాం. పూరిపాక గదులు 2 కావాలి. అలాగే 2 నుండి 3 కిలోలు 3 నుండి 4 సెంటీమీటర్ల పొడవైన వరిగడ్డి ముక్కలు ఒక్కొక్క బెడ్కు, పాలిథిన్ సంచులు 12 నుండి 24 అంగుళాలు 50 గేజ్ మందం గలవి అవసరం. కొయ్య లేదా స్టీల్తో చేసిన అరల చట్రం, జనపనార గోనె సంచులు మరియు పుట్టగొడుగుల విత్తనం లేదా స్పాన్, డెట్టాల్ లేదా స్పిరిట్ స్ట్రే మరియు చాకు లేదా బ్లేడు మరియు స్ప్రేయర్ ఇవి మనకి అవసరమవుతాయి. పెంచే విధానం కనుక పరిశీలించినట్లయితే వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దీన్ని వాడతారు. ముందుగా వరిగడ్డిని 3 నుండి 5 సెంటీమీటర్లు ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత మంచి నీటిలో 4 నుండి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గోనె సంచిలో నింపి వేడి నీటిలో 1 గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో 60 నుండి 65% తేమ ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతి నిండా గడ్డిని తీసుకొని వేళ్ల మధ్య ఉంచి పిండినట్లయితే, నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవాలి. పాలిథిన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెంటీమీటర్ల మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. 1 కేజీ వరిగడ్డికి 50 గ్రాముల స్పాన్ కలిపి మరీ గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బర్ బ్యాండ్ బిగించాలి. తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలో మార్చాలి. ప్రతిరోజు గదిలో తగినంత తేమ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3 నుండి 4 వారాల్లో బెడ్లపైన తెల్లని శిలీంద్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిథిన్ సంచులను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 6 నుండి 7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65% ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో 2వ మరియు 3వ పంట వస్తుంది. బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు ఆకుపచ్చ పసుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి. లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించి అవకాశం ఉంటుంది. ప్రతి కిలో ఎండుగడ్డి నుండి దాదాపు 1 కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేయాలి. ఫ్రిడ్జ్లో అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్మా పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు మరియు ఫ్రిడ్జ్లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు ఆదాయ వ్యయాలు పరిశీలించినట్టయితే శాశ్వతంగా గదులు మరియు ఉడకబెట్టే పాత్ర, సంచులు, స్ప్రేయరు, హైగ్రోమీటర్ వీటిని సమకూర్చుకోవడానికి దాదాపుగా 40,000 రూపాయలు అవసరమవుతాయి. అలాగే ఎండుగడ్డి, సంచులు, విత్తనం, ఇతర ఖర్చులు, కూలీల ఖర్చు వీటి కోసం 7,500 రూపాయలు అవసరమవుతాయి. మొత్తంగా 48,000 వరకు అవసరమవుతాయి. సంవత్సరానికి 9 పంటల చొప్పున అయితే 7,500 రూపాయలు చొప్పున 9 పంటలకు గాను 67,500 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆదాయం గమనించినట్లయితే 500 కిలోల ఎండుగడ్డి నుండి 500 కిలోల ముత్యపు చిప్ప పుట్టగొడుగులు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. 500 కిలోల చొప్పున 9 పంటలకి 4,500 కిలోలు కిలో ముత్యపు చిప్ప పుట్టగొడుగుల వేల 120 అయితే గనుక 4,500 కిలోలకి 540,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. నికర ఆదాయం గమనించినట్లయితే ఖర్చు పోను 130,000 రూపాయల వరకు నికర ఆదాయంగా రైతులకు మిగులుతుంది. ఈ ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకాన్ని సంవత్సరంలో మార్చ్, ఏప్రిల్ మరియు మే నెలల్లో చేపట్టలేము. అప్పుడు పాల పుట్టగొడుగుల్ని పెంపకాన్ని చేపట్టినట్లయితే అధిక ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ పుట్టగొడుగుల పెంపకంలో పాటించవలసిన మెలకువల గురించి తెలుసుకుందాం. మంచి రకం విత్తనంని ఎంపిక చేసుకోవాలి మరియు పూర్తి పరిశుభ్రతను పాటించాలి. అలాగే గదిలో తగినంత ఉష్ణోగ్రత తేమ ఉండేలా జాగ్రత్త వహించాలి. వారానికి కనీసం 2 సార్లు గోడలు నేలపై 2% ఫార్మాలిన్ ద్రావణాన్ని పీచికారీ చేసుకోవాలి. పీచికారీ చేసే సమయంలో బెడ్స్పై నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా కప్పాలి. క్రాసింగ్ రూములలో తగినంత వెలుతురు, గాలి ప్రసరణ ఉండేలా చూడాలి. క్రాపింగ్ సమయంలో పుట్టగొడుగులు కోసాక మాత్రమే బెడ్స్పై నీరు చల్లాలి. గదిలోకి ఎలుకలు, కీటకాలు ప్రవేశించకుండా చూడాలి. గది కిటికీలకు జాలి బిగించాలి. ఆకుపచ్చని నల్లని మచ్చలు కనిపించిన బెడ్స్ను తక్షణం అక్కడి నుండి తొలగించి పారవేయాలి. తద్వారా వ్యాధి వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఈ పుట్టగొడుగులు నిల్వ, ప్యాకింగ్ మరియు మార్కెటింగ్ పరిశీలిద్దాం. తాజా పుట్టగొడుగులు 24 గంటల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. కనుక సూర్యరశ్మిలో కానీ విద్యుచ్ఛక్తి ఉపయోగించి కానీ ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. ఈ తాజా పుట్టగొడుగులను 0.5% నుండి 1.5% పొటాషియం మెటాబైసల్ఫేట్ లేదా 600 మిల్లీగ్రాముల సాధారణ ఉప్పు లీటర్ నీటిలో కరిగించగా ఏర్పడిన ద్రావణంలో 5 నిమిషాలు కడిగి వైర్మిష్ మీద ఆరబెట్టడం వల్ల రంగు మారవు. ఇలా ఎండబెట్టిన వాటిని గాలి చొరబడిన డబ్బాలో ప్యాక్ చేయాలి. నిల్వ ఉంచినప్పుడు సిలికా జెల్ ఒక చిన్న ప్యాక్ను డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. పుట్టగొడుగులు ఎండబెట్టి ఊరవేసి పచ్చళ్ళుగా నిల్వ చేసుకోవచ్చు. పుట్టగొడుగులను 0.5% నిమ్మ ఉప్పుతో కడిగితే కొంతవరకు రంగు మారకుండా ఉంటాయి. ప్రాసెసింగ్ గమనించినట్లయితే పుట్టగొడుగులను ఎండలో ఎండబెట్టవచ్చు లేదా వేడి గాలి వచ్చే ఓవెన్లో 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఆరబెట్టాలి. ఎండిన పుట్టగొడుగులను పొడిగా చేసి సూప్, పౌడర్, నూడిల్స్ వంటి వాటిని తయారు చేయవచ్చు. పుట్టగొడుగులపై వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ఏ రకానికి చెందిన పుట్టగొడుగులైనా పరిశుభ్రమైన వాతావరణంలో తగు జాగ్రత్తలతో పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. లేకుంటే తరచుగా బెడ్స్ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానికి జాగ్రత్తగా చాకుతో తీసివేసి ఆ ప్రదేశాలలో బావిస్టిన్ అనే మందును 0.1% నీటిలో కలిపి పిచికారీ చేయాలి. స్పాన్ రన్నింగ్ గదుల్లో దోమలు, నల్లులు మరియు స్ప్రింగ్ టైల్స్, నులిపురుగులు, బ్యాక్టీరియా మరియు వైరస్ కూడా బిడ్స్ని ఆశిస్తాయి. పుట్టగొడుగులను ప్రధానంగా సాఫ్ట్ మిల్డ్యూ, బ్రౌన్ ప్లాస్టర్ మోల్డ్ మరియు వైట్ ప్లాస్టర్ మోల్డ్ మరియు ఆలివ్ గ్రీన్ మోల్డ్ అలాగే నలుపు, ఆకుపచ్చ, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి. తెగుళ్ల నివారణకు గాను గదిలో బావిస్టిన్ 0.1% మందు లేదా ఫార్మాల్డిహైడ్ అనే మందు 10% నీటిలో కలిపి గదుల్లో గోడల వెంట, గోనె సంచులపైన మరియు నేల మీద ఉన్న ఇసుకపైన 10 రోజులకు ఒకసారి పీచికారీ చేసుకోవాలి. అలానే బెడ్స్లో దోమ కనిపించినట్లయితే వేప ద్రావణాన్ని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. పుట్టగొడుగుల బెడ్స్లో బ్యాక్టీరియా మచ్చలు కనిపిస్తే 2 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ని 10 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. క్రాపింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫార్మాలిన్ 5% ద్రావణాన్ని పీచికారీ చేసుకోవాలి. పెంచే గదిలో వెలుతురు లేనట్లయితే పుట్టగొడుగులు పొడవుగా మందమైన కాడలు ఏర్పడి పంట పరిమాణం తగ్గుతుంది. అలాగే గాలి తక్కువగా ఉన్నట్లయితే పుట్టగొడుగులు చిన్నవిగా గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. కాబట్టి పుట్టగొడుగులు పెంచే గదుల్లో సరైన వెలుతురు, గాలి ఉండేటట్లుగా చూసుకోవాలి. తద్వారా పంట పరిమాణం బాగుంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పుట్టగొడుగుల్లో వచ్చే వ్యాధులను నివారించుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
1: శ్రోతలు, మీరింతవరకు పుట్టగొడుగుల పెంపకం గురించి ఏఈఓ సాయి.

శ్రోతలు, మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి చిత్ర సినిమా.

శ్రోతలు, ఇప్పుడు చిత్రసీమలో వినండి అందరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మణిదీప్, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, నయన, మోక్షిత్, మణిచంద్ర, మహేష్, రజని, రాజేష్, లలిత, హరిణి, నిరంజన్ కోరుతున్నారు క్షణక్షణం చిత్రం నుండి పాట వినిపించమని. మరి విన్నాం మీరి కోసం ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీదేవి ఇరికి గారు ఆలపించిన ఈ పాట వినండి.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరూ కోరుతున్నారు బొమ్మరిల్లు చిత్రం నుండి పాట వినిపించమని. దేవిశ్రీ ప్రసాద్ గారు పాడిన ఈ పాట వినండి.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట కేజేస్ దాసు, పే సుశీలాగా బృందం పాడిన ఈ పాట కుంకుమ తిలకం చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మానవిత, మరి విందాం మీరు కోసం ఈ పాట.

0: నేల విడిచి సాగు చేస్తే మూతి పళ్ళు రాలుతాయి, కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి.
1: మేడం అర్థమైందా?
0: నేల విడిచి సాగు చేస్తే మూతి పళ్ళు రాలు

0: శ్రీధర్ మీల్ ట్యూన్ చేశారు 103.2 మెగా హెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
0: అభిరుచి కార్యక్రమంలో మీరు వినబోయే ఈ పాట ఆనంద్ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, జోగి అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత.

అక్షర, శివాజీ చంద్రకళ సహస్ర, నరసయ్య పద్మ శ్రీహర్షిణి, బాస నరేందర్ శ్యామల భారతి, ఆనంద్ సరోజిని సేనిధి, కిషోర్ హరిప్రియ. మరి విందాం ఈ పాటను మనమందరం.

అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినండి. నిజామాబాద్ సాయినగర్ నుండి స్వామిగౌడ్, పద్మ, సెవంతి, నవనీత, రమేష్, నవీన్, ఎస్విక, త్రినయ్య, చిన్నారి, హేమశ్రీ వీరందరూ కూర్తున్నారు. బలగం చిత్రం నుండి పాట వినిపించమని మరి వినండి వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నవిపేట మండలం షాకపూర్ గ్రామం నుండి విజయ, నాగశ్రీ, శ్రావణి, స్వీటీ, వామిక వీరందరూ కోరుతున్నారు దసరా చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట సంతోష్ నారాయణన్, రామ్ మిర్యాల డి గారు పాడిన పాట వినండి.

శ్రోతలు, మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక గీతం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై లలిత గీతాల కార్యక్రమంలో మరొక గీతం విందాం.

శ్రుతులు మరింత వరకు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారతీయ రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి.

Gamma,